ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 15వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

నమస్తే, గుడ్ మార్నింగ్, హైదరాబాద్. మీరు వింటున్నారా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లోక్ల టైం 6:11 అండ్ మనం ఉన్నాము క్షేత్రియ దర్శిని ప్రోగ్రాంలో, రైట్? సో ఈరోజు డేట్ అండ్ డేట్ టుడే ఈజ్ 7th of October 2026 అండ్ ఈరోజు వెనస్డే. సో మన డేని మన షోని ఈరోజు వెనస్డే కాబట్టి గణనాథుడి పాటతో స్టార్ట్ చేద్దాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లోక్ల టైమ్ 6:21 అండ్ యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఒకే గ్రామంలో జైన శైవ వైష్ణవ సాంప్రదాయాలకు సంబంధించిన వందల ఏళ్ల చరిత్ర నాటి ఒక ఆలయం ఉందన్నమాట. అండ్ ఆ గ్రామం గురించి, ఆ ఆలయం గురించి మీకు తెలుసా? సో ఇప్పుడు అదే ఆలయం గురించి, అది కూడా హైదరాబాద్ నుంచి అత్యంత దగ్గర ఉన్న ఆలయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ పాట తర్వాత నేను ఆ ఆలయం ఎక్కడుంది, ఆ ఆలయం స్పెషాలిటీ ఏంటి, ఆలయంలో ఏ ఏ దేవుళ్ళు ఉన్నారు, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నీ చెప్పేస్తాను ఈ పాట తర్వాత. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. నిలయంలో సమయం 6:33 అవుతుంది. అండ్ మనము ఒకే గ్రామంలో జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలకు సంబంధించిన ఆలయం గురించి నేను మీకు చెప్తాను కదా. ఇది కేవలం హైదరాబాద్ నుంచి కేవలం 77 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనల్ని 800 ఏళ్ల క్రితం అండ్ అంతకన్నా పాత్ర చరిత్ర ఉన్న ఒక ప్రదేశం కనిపిస్తుంది. అదే కొలనుపాక అన్నమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఒక హిందూ ఆలయం ఉన్న ప్రదేశం కాకుండా జైన మతానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన క్షేత్రాల్లో ఒకటిగా ఉంది. కొలనుపాక జైన ఆలయానికి 2000 ఏళ్లకు పైగా ప్రాచీన చరిత్ర ఉందని ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి అన్నమాట. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయ నిర్మాణం 800 ఏళ్లకు పైబడి ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. అంటే యాక్చువల్లీ ఆలయానికి 2000 ఏళ్ల చరిత్ర ఉంది, కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళి చూస్తే మాత్రం 800 ఏళ్ల నాటిదిలాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ భగవాన్ రిషభనాథ్ అండ్ నేమినాథ్ మహావీరుడి విగ్రహాలు ఉన్నాయన్నమాట.

ముఖ్యంగా మహావీరుడి విగ్రహం ఒకే ముక్క జడ్ రాయితో తయారైనదిగా ఇక్కడ చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదే గ్రామంలో చాళుక్య కాకతీయ కాలాలకు చెందిన సోమేశ్వర ఆలయాలు, వీరనారాయణ స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉందన్నమాట.

వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లాక్ లో టైం 7:03 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనం ఈ షోలో ఈ సెగ్మెంట్లో ఫిట్నెస్ గురించి మాట్లాడదాం. అండ్ ఈరోజు డేలో ఏమైనా సరే స్పెసిఫిక్ డే ఉందా అని చెప్పేసి దాని గురించి మాట్లాడదాం. అండ్ అలాగే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ న్యూట్రిషన్, సో దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ అప్పుడే కాదు ఒక ఎనర్జెటిక్ సాంగ్, ఇప్పటివరకు మనం అందరం డివోషనల్ సాంగ్స్ విని అట్లా భక్తిలో మునిగిపోయినాం కదా. అండ్ ఇప్పుడు ఒక్కసారి మీ అందరినీ గట్టిగా నిద్ర లేపడానికి అండ్ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అండ్ మీలో జోష్ నింపడానికి ఈ ఎనర్జెటిక్ సాంగ్తో స్టార్ట్ చేస్తున్నాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ల టైమ్ 7:13 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా. ఇప్పటిదాకా ఫిట్నెస్ అంటే మనం ఎంత వాక్ చేసినాం మనం అని చెప్పేసి, ఇట్లా మన స్టెప్స్ ఎంతవరకు మనం వాక్ చేసినామని చెప్పేసి మన స్టెప్స్ కౌంట్ చేయడం అలాంటివి ఉంటుండే కదా. కానీ ఇప్పుడు ఫిట్నెస్ అంటే కేవలం స్టెప్స్ మాత్రం కాదు. అంటే ఇప్పటి వరకు మనం ఫిట్నెస్ అంటే రోజుకి 10,000 అడుగులు వేసినామా అంటే 10,000 స్టెప్స్ నడుచుకున్నామా అని చెప్పేసి అనేవాళ్ళం. కానీ ఇప్పుడు హార్ట్ రేట్, స్లీప్, రికవరీ, హెచ్ఆర్వి, VO2 మ్యాక్స్ లాంటి అంశాలపైన కూడా దృష్టి పెడుతున్నారు అన్నమాట చాలా. అంటే ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం చూస్తుంటే, అంటే మన స్మార్ట్ వాచ్లో ఎన్ని స్టెప్స్ వచ్చాయో మాత్రమే కాకుండా మన హార్ట్ రేట్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, బాడీ రికవరీ ఎలా ఉంది అని చెప్పేసి ఇది కూడా ఫిట్నెస్లో భాగమే అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు అనమాట. అండ్ వర్కౌట్ కంటే రికవరీ కూడా అంతే ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు సలహా ఇస్తున్నారు. అంటే రోజుకి ఎక్కువ వర్కౌట్ చేస్తేనే మంచి ఫిట్నెస్ వస్తుందని కాకుండా సరైన నిద్ర, విశ్రాంతి, రికవరీ కూడా ఫిట్నెస్లో రొటీన్లో భాగమే అనమాట. అంటే రోజు బాడీని పుష్ చేయడం ఫిట్నెస్ కోసం కాకుండా బాడీకి అవసరమైన రెస్ట్ ఇవ్వడం కూడా ఫిట్నెస్లో ఒక భాగమే అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. సో మాట్లాడడం ఇట్లా అండ్ 2026 ఫిట్నెస్ మంత్రం ఏం చెప్తుంది అంటే పర్ఫెక్ట్ వర్కౌట్ కాదు, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో మాట్లాడదాం ఇలాంటి ఫిట్నెస్ సంబంధించిన వచ్చట్లు మరిన్ని మాట్లాడదాం ఈ పాట తర్వాత. సో దానికి ముందు ఒక ప్రోమో వస్తుంది అండ్ ప్రోమో తర్వాత మనము మాట్లాడుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ టైం 7:26 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ 2026 యొక్క ఫిట్నెస్ మంత్రం ఏంటో తెలుసా? అంటే పర్ఫెక్ట్ వర్కౌట్ కాదు, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారంట. అంటే ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ వర్కర్స్ కంటే ఎప్పటికీ కొనసాగించగల రొటీన్ ముఖ్యమే అని చెప్పేసి ఆలోచన యువతలో పెరుగుతుందంట. అంటే ఒక నెల కష్టపడి వర్కౌట్ చేసి ఆపేయడం కంటే రోజు 20 to 30 minutes కన్సిస్టెంట్గా చేయడం బెటర్ అని చెప్పేసి అనే ఆలోచనలు ఉన్నారంట. అండ్ VO2 max అంటే ఏమిటి అంటే ఇంతకుముందు చెప్పినా కదా, సో అని చెక్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇది ఇప్పుడు స్మార్ట్ వాచ్లో కూడా కనిపిస్తున్న ఒక ఫిట్నెస్ ఇండికేటర్ అనమాట. అంటే మన శరీరం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ని ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకోగలదో తెలిపే ఒక మెజర్మెంట్ అనమాట. సో VO2 max. సో మీ స్మార్ట్ వాచ్లో VO2 max అనే ఆప్షన్ ఎప్పుడైనా చూసారా? లేకపోతే ఒకసారి సెర్చ్ చేసి చూడండి, రైట్? అండ్ వాకింగ్కి కొత్త అప్రోచ్ అనమాట. అంటే వాకింగ్ అంటే కేవలం నెమ్మదిగా నడవడమే కాకుండా బ్రిస్క్ వాకింగ్, చిన్న చిన్న వాకింగ్ బ్రేక్స్ అండ్ ఇంటర్వెల్ వాకింగ్ కూడా ఫిట్నెస్లో ఉపయోగపడతాయంట. అంటే రోజంతా ఒకేసారి గంట సేపు వాకింగ్ చేయలేకపోతున్నా సరే పని మధ్యలో చిన్న చిన్న వాకింగ్ బ్రేక్స్ తీసుకోవడం కూడా ఒక మంచి హ్యాబిటే అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారంట. అండ్ చాలామంది జిమ్ లేకపోతే జిమ్కి వెళ్తేనే ఫిట్నెస్, జిమ్ లేకపోతే ఫిట్నెస్ చేయవచ్చా అని చెప్పేసి అట్లా లేకుంటే స్మార్ట్ వాచ్ చెప్పింది ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో స్మార్ట్ వాచెస్ చాలా వరకు ఆప్షన్స్ ఉంటుంది కాబట్టి అవి చెప్పింది నిజమా, ఇవన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టేట్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ దానికి ముందు

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లాక్ల టైమ్ 7:37 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో. రైట్, ఇక జిమ్ లేకపోతే ఫిట్నెస్ ఆగిపోతుందా అని చెప్పి చాలా మందిలో డౌట్ ఉంది, కానీ అస్సలు కాదు. బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ అండ్ స్క్వాట్స్, పుషప్స్, లంజెస్ లాంటి వాటితో కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయవచ్చు అనమాట. అంటే జిమ్ మెంబర్షిప్ లేకపోయినా మీ దగ్గర ఒక మంచి ఫిట్నెస్ ఎక్విప్మెంట్ ఉంది, అదే మన ఓన్ బాడీ అనమాట. దాన్ని యూజ్ చేసుకుని మనం ఇంట్లోనే స్క్వాట్స్ చేయడం కావచ్చు, లేకపోతే డిప్స్ కొట్టడం కావచ్చు, లేకపోతే పుషప్స్ చేయడం, పులప్స్ చేయడం, ఇలాంటివి చేసి కూడా మనం ఫిట్నెస్గా ఉండవచ్చు. అండ్ చాలామంది స్మార్ట్ వాచ్ చూసి సో దాన్ని ఫాలో అవుతున్నాం కదా, సో స్మార్ట్ వాచ్ చెప్పిందే నిజమా అని చెప్పేసి, అంటే ఇది డిపెండ్స్, అంటే స్మార్ట్ వాచ్ 8000 స్టెప్స్ అయ్యాయని చెప్తుంది కానీ మీకు మాత్రం చాలా టైర్డ్గా అనిపిస్తుంది. సో మరి మీరు ఏది నమ్మాలంటే స్మార్ట్ వాచ్నే మీ బాడీ ఇచ్చే సిగ్నల్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీరు టెక్నాలజీని బ్లైండ్గా ఫాలో చేయకుండా బాడీ సిగ్నల్స్ను కూడా గమనించాలి అనమాట. అంటే కంప్లీట్గా దానిపైన డిపెండ్ అవ్వకుండా, సో మనకి ఒక ఐడియా ఉంటుంది కదా మనం ఎంత నడిచామని చెప్పేసి, ఆ విధంగా మనం నడుస్తు మన బాడీని మనం ఫిట్గా పెట్టుకోవచ్చు అనమాట. రైట్, సో స్ట్రేట్ ఉంటే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, దీని తర్వాత సాంగ్. స్టే ట్యూన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎర్రవెల్లి వెంకటాపురం భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. రెండు గ్రామాల్లో సర్వే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎర్రవెల్లి సర్వే నెంబర్ 325లో రికార్డుల ప్రకారం 388 ఎకరాల భూమి ఉండగా, క్షేత్రస్థాయిలో సర్వేలో మాత్రం 343 ఎకరాలు మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. మిగతా 45 ఎకరాలు ఎక్కడుందో తేల్చాలని

అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారత వైమానిక దళ కొత్త అధిపతిగా ఆశుతోష్ దీక్షిత్ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఆపరేషన్ సింధూర్తో సహా అనేక కీలక సైనిక ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొని విశేష సేవలు అందించారు. కేబీఆర్ పార్క్ వద్ద గతంలో ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల ప్రణాళికలను రద్దు చేస్తూ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. పాత డిజైన్లలో మార్పులు, సవరణలు చేస్తూ నూతన ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను విడుదల చేసింది. క్యూఆర్ పరిధిలో వాణిజ్య ప్రకటనల నిర్వహణపై ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిలో ప్రకటనల నిబంధనలు, నిర్ణీత ఛార్జీలు, ఉల్లంఘనలకు విధించే జరిమానాల సమగ్ర వివరాలను పేర్కొంటూ అధికారికంగా ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు తాను అపాయింట్మెంట్ కోరానన్న రాహుల్ గాంధీ వాదనలను ఎన్నికల సంఘమే బట్టబయలు చేసిందని పేర్కొంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నందుకు కాంగ్రెస్ను, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని బీజేపీ విమర్శించింది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరోపణలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న కేసులో భారాసా నేత మన్నె క్రిషాంక్ను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించారనే ఫిర్యాదుతో నమోదైన ఈ కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 131 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్లో సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ మిల్లర్ల ప్రతినిధుల సమావేశంలో ఈ తేదీని ఖరారు చేశారు. త్వరలోనే కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేస్తారు. లక్నోలో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ 171 పరుగులకు ఆలౌట్ అవ్వగా 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.4 ఓవర్లలోనే ఛేదించింది. 102 పరుగులతో మెరిసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తి తిరిగి 9 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ న్యూస్ అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హమ్మారా హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లాక్ల టైం 8:04 అవుతుంది, 8:04 అవుతుంది. అండ్ ఈ హమారా హైదరాబాద్ సెగ్మెంట్లో మనం హైదరాబాద్కి సంబంధించి హెరిటేజ్, హిస్టారిక్ ప్లేసెస్, ఐకానిక్ మాన్యుమెంట్స్ లేకుంటే బస్టింగ్ మార్కెట్స్ అండ్ హిడెన్ జెమ్స్ లాంటివి మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు హైదరాబాద్లో స్పానిష్ టచ్ ఇచ్చే ఒక ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడదాం. కాకపోతే అప్పుడే కాదు, ఒక సాంగ్ విందాం, సాంగ్ తర్వాత మన ఆర్కిటెక్చర్ గురించి, ఆ స్పెయిన్ ఏంది, అసలు హైదరాబాద్లో స్పెయిన్ ఏంది అని చెప్పేసి అన్ని గురించి మాట్లాడేద్దాం. స్టేట్ ఇండో ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ దీనికి బిఫోర్ ఇఫ్ సపోజ్ మీకు అలాంటిది ఏమైనా సరే హింట్ అనిపించినా లేకుంటే ఏదైనా సరే మీ మైండ్లో తడితే వాట్సాప్ చేసేసండి. మాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 4023234822 అనే నంబర్కి. స్టేట్ ఇండో ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ టైమ్ 8:17 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హమ్మారా హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అని నేను చెప్పిన కదా ఇంతకుముందు, హైదరాబాద్లో ఉండి స్పెయిన్కి వెళ్ళకుండానే స్పెయిన్ ఆర్కిటెక్చర్ని చూడొచ్చు. అవును, మన హైదరాబాద్లోనే ఒక మస్జిద్ ఉంది, అదే స్పానిష్ మాస్క్. మసీదు హైదరాబాద్లో ఉంది కానీ దాని ఆర్కిటెక్చర్లో స్పెయిన్లోని ఆండాలూషియన్ అండ్ మోరిష్ శైలి ప్రభావం కనిపిస్తుంది. అంటే ఆ మోడల్ కావచ్చు, ఆ డిజైన్స్ కావచ్చు, అవన్నీ మనం ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అండ్ ఈ మసీద్ ఎక్కడుంది అండ్ ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఎందుకు ఇది ఇంత ప్రత్యేకం, అవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. అండ్ ముఖ్యంగా ఈ మాస్కోలో ఏముంది అని చెప్పేసి కూడా తెలుసుకోవాలి కదా. కాకపోతే అప్పుడే చెప్పాను, ఈ సాంగ్ తర్వాత చెప్తాను. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ల టైం 8:29 ఎగ్జాక్ట్లీ 8:30 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హమ్మారా హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనము హైదరాబాద్లో ఉండి స్పెయిన్కి వెళ్లకుండా కానీ స్పెయిన్ యొక్క ఆర్కిటెక్చర్ని మనం హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ చేయవచ్చు, చూడవచ్చు అని చెప్పేసి చెప్పినా కదా. అండ్ అదే హైదరాబాద్లో ఉన్న మసీద్ అనమాట, స్పెయిన్ సంబంధించిన మసీద్, అది స్పానిష్ మాస్కు. సో ఎక్కడుంది అంటే బేగంపేట్ హైదరాబాద్లో ఉంది. అండ్ దీనికి మరో పేరు మస్జిద్ ఇక్బాల్ ఉద్ దౌలా అని చెప్పేసి అంటారనమాట. ఈ మస్జిద్ బేగంపేటలో ఉంది, మన బేగంపేట ప్రకాశం గారి పక్కన బేగంపేట ఉంది. అండ్ ఈ మస్జిద్ నిర్మాణంలో నిర్మాణం విషయానికి వస్తే 1900లో ప్రారంభమై 1906లో కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ దీన్ని సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆయన ఎవరంటే హైదరాబాద్ నిజాం రాజ్యంలో ప్రముఖ పైగా నోబల్ అనే వ్యక్తి అనమాట ఆయన. అండ్ ఇది ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే, సాధారణంగా హైదరాబాద్లోని చారిత్రక మసీదుల విషయానికి వస్తే మొఘల్, దక్కన్,

పర్షియన్ ప్రభావాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. కానీ స్పానిష్ మాస్కులో మోరిష్ ఆండోలేసన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కనిపిస్తుంది ఇది అనమాట. సో ఎంతమందికి తెలుసు, మన పక్కనే ఉన్న హైదరాబాద్లో, సో మన పక్కన నియర్బై ఉన్న బేగంపేటలో ఈ మస్జిద్ ఉందని చెప్పేసి నాకు కూడా తెలియదు. నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది. అండ్ అమారా హైదరాబాద్కి ఒక టాపిక్ తెలుసుకుందామనేటప్పుడు ఇది తెలిసింది అమ్రాసు. కాబట్టి ఆఫ్టర్ దిస్ షో ఇఫ్ సపోజ్ నాకు టైం దొరికితే బేగంపేటలో ఉన్న ఆ మస్జిద్ వెళ్ళి నేను చూసేస్తాను అనమాట. కానీ స్పెయిన్కి ఈ మస్జిద్లో ఇంకా మనకి ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి కూడా వాటి గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో వాటి గురించి కూడా తెలుసుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్. స్ట్రైట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

స్టూడియో క్లాక్ టైం 8:42 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై హమారా హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనం హైదరాబాద్లో ఉన్న బేగంపేటలోని స్పానిష్ మాస్క్ గురించి మాట్లాడుతున్నాం కదా. అండ్ ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే ఎత్తైన సన్నని మినరెట్స్ కనిపిస్తాయి అనమాట. అండ్ గుర్రపు నాడ ఆకారంలో కనిపించే ఆర్చెస్ అండ్ ప్రత్యేకమైన జామెట్రిక్ డిజైన్స్ అండ్ స్పెయిన్లోని అందులోసా ప్రాంతానికి చెందిన మోరిష్ ఆర్కిటెక్చర్ను గుర్తు చేసే నిర్మాణ శైలి. అందుకే దీన్ని స్పానిష్ మాస్క్ అనే పేరు వచ్చిందనమాట. మరి స్పెయిన్తో సంబంధమైంది బికాస్ హైదరాబాద్ మసీదులలో మొఘల్, దక్కన్, పెర్షియన్ ప్రభావాలు ఎక్కువ ఉంటాయి కదా. సో స్పెయిన్తో సంబంధమైంది అంటే మోరిష్ ఆర్కిటెక్చర్ అనేది మధ్యయుగంలో ముస్లిం పాలకుల ప్రభావంపై స్పెయిన్ ముఖ్యంగా అందరూస్లియా ప్రాంతం అభివృద్ధి చెందిన నిర్మాణ శైలి అనమాట. అండ్ ఆ ఆర్కిటెక్చర్ ప్రభావం తర్వాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళింది. అండ్ హైదరాబాద్లో స్పానిష్ మాస్క్ ఆ ప్రభావానికి ఒక అరుదైన ఉదాహరణగా కనిపిస్తుంది అనమాట. సో హైదరాబాద్లో ఇఫ్ సపోజ్ ఈ వీకెండ్ టైం ఉంటే ఎవరైనా సరే నియర్ మన పక్కనే బేగంపేటలో ఉంది కాబట్టి ఈ మాస్క్ని వెళ్ళి చూసేసి రండి. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ప్రోత్సాహమని, తదుపరి తరం భారతీయ వ్యాపార నాయకులను సృష్టించే దిశగా ఇదొక కీలక ముందడుగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సమ్మిళిత సుస్థిరాభివృద్దికి సాంకేతికత కీలక సాధనంగా మారాలని, అందరికీ అందుబాటులో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభమైన వేళ సేవాతీర్థలో జీఎస్ఎంఏ బోర్డు సభ్యులతో సమావేశమై ఈ విషయాలను చర్చించారు. నషాముక్త్ టీబీ ముక్త భారతల సాధనకు ప్రజా భాగస్వామ్యం అత్యంత కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి

తొలి ట్రోఫీ రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ మత్తురహిత మెదక్ కోసం అంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బెల్జియన్ అమెరికన్ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జిన్కు భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీలో సేవలు, అత్యధిక శక్తివంతమైన ఖగోళ న్యూట్రినోల ఆవిష్కరణకు గాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆయనకు అవార్డును ప్రకటించింది. దేశంలోని రాజ్యాంగబద్ద సంస్థలు కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేయగా ఈసీ ఇచ్చిన స్పష్టమైన వివరణతో ఆయన దుష్ప్రచారం బహిర్గతమైందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సుపరిపాలనపై బర్కత్పురాలో నమో సేవాగాథ ప్రత్యేక నాటకాన్ని బీజేపీ నిర్వహించింది. 2014 తర్వాత దేశంలో వచ్చిన మార్పును చాటిచెప్పిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బృందాన్ని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అభినందించారు. జీవో 76 ప్రకారం అర్హులైన సింగరేణి కార్మికులకు 1250 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో నిర్వహించిన సమీక్షలో కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు నెల రోజుల్లో నివాసితుల ప్రాథమిక జాబితా సిద్దం చేయాలని స్పష్టం చేశారు. ఆర్కిటిక్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు శుభారంభం చేశారు. నిన్న జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-8, 21-11తో కెనడా క్రీడాకారిణి వెన్యూ జాంగ్పై విజయం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

0: వెల్కమ్ బ్యాక్. స్టూడియో క్లాక్ల టైం 9:05 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై స్పెసిఫిక్ డే షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు ఏమేమి ఉన్నాయండి, ఈ వీక్ ఇప్పుడు వైల్డ్ లైఫ్ వీక్ జరుగుతుంది, వైల్డ్ లైఫ్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ అలాగే ఈరోజు కాటన్ డే అనమాట. సో ఇట్లా ఈరోజు చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట, ఈ డేకి చాలా ప్రాధాన్యతలు ఉన్నాయన్నమాట. వాటన్నిటి గురించి మాట్లాడదాం ఈ షోలో, రైట్? సో ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్ వస్తుంది, తర్వాత సాంగ్ దాని తర్వాత మాట్లాడుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ల టైం 9:11. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఈనాటి మా కార్యక్రమాల్లో విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా. అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా మనము వన్యప్రాణి వారోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం కదా. సో ఈవేళ వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి కూను నేషనల్ పార్క్ నుంచి ఒక శుభవార్త వచ్చింది. అదేంటంటే భారతదేశంలో ఆడచీత KJP-21కి, అంటే ఈ చీత యొక్క నంబర్ అనమాట, సో 5 పిల్లలకు జన్మనిచ్చింది అని చెప్పేసి. దీంతో భారతదేశంలో చీతాల సంఖ్య 60కు చేరింది. ముఖ్యంగా ఈ 5 పిల్లల తండ్రి బొటాన్స్వానా నుంచి వచ్చిన చీత కావడంతో భారతదేశంలో బొటాన్స్వానా వంశానికి చెందిన ఇది తొలి తరం అనమాట. అంటే మన కూను నేషనల్ పార్క్లో ఒక చీత 5 చిన్న పిల్లలు, అంటే కప్స్ అంటాం కదా, సో చీత పిల్లలకి జన్మనిచ్చింది అనమాట. అయితే వన్యప్రాణుల వారోత్సవం మనం భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 8 వరకు వారోత్సవాన్ని చేసుకుంటామన్నమాట. ఈ వారోత్సవానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే వన్యప్రాణులు, అడవులు, జీవ వైవిధ్యాన్ని కాపాడడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇది మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఎందుకు ఎస్పెషల్లీ ఈ వీకే అని చెప్పేసి అనుకుంటాను. ఎందుకు అంటే పులులు, చిరుతలు, ఏనుగులు, జింకలు వంటి వన్యప్రాణులను రక్షించేందుకు, అండ్ అలాగే అడవులు సహజ ఆవాసాలను సంరక్షించుకునేందుకు, అండ్ అరుదైన జంతువులు పక్షులు అంతరించిపోకుండా కాపాడుకునేందుకు, అండ్ వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా వంటి వాటిని అరికట్టేందుకు ఈ ప్రధాన వాటిపైన అవగాహన కల్పించుకోవడానికి ఇది మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అండ్ భారతదేశంలో 1950 నుంచి వైల్డ్ లైఫ్ వీక్ నిర్వహిస్తున్నాం అనమాట. సాధారణంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సమయంలో అటవీ శాఖలు అవగాహన కార్యక్రమాలు, ప్రకృతి నడకలు, విద్యార్థుల పోటీలు అండ్ ఫోటోగ్రఫీ, చిత్రలేఖని లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు అనమాట. కాబట్టి మనం అడవిని, ప్రకృతిని కాపాడాలి, అవి మనల్ని కాపాడతాయి అనమాట. స్టేట్ ఇండో ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీ మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

స్టూడియో క్లాక్ టైం 9:22 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి కార్యక్రమాలు విత్ యూఆర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవం, అంటే వరల్డ్ కాటన్ డే. మన ఒంటిపై ఉన్న పత్తి దుస్తుల వెనుకాల పొలంలో చెమటోడ్చిన పత్తి రైతు శ్రమ ఉంది. ఆ రైతు కష్టాన్ని గుర్తు చేసుకునే రోజే ఈ ప్రపంచ పత్తి దినోత్సవం. ప్రతి సంవత్సరం 7 అక్టోబర్ ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహించుకుంటాం. అండ్ ఈరోజు పత్తి ప్రాధాన్యత, పత్తి రైతుల కష్టం, పత్తి పరిశ్రమలో పనిచేసే కార్మికుల పాత్ర గురించి అవగాహన కల్పించుకునేందుకు మనం ఇవన్నీ చేస్తామన్నమాట. మనం ధరించే అనేక దుస్తులు ప్రధాన ముడి పదార్థం పత్తి అనమాట, అంటే రా మెటీరియల్ అంటగా అది దూది పత్తి. పత్తి అనేక దేశాల్లో రైతులకు ముఖ్యమైన వాణిజ్య పంటగా ఉంది. అండ్ పత్తి సాగు ద్వారా కోట్లాది మంది రైతులు, కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. వాతావరణ మార్పులు, నీటి కొరత, పురుగుల బెడద, సాగు ఖర్చులు, గిట్టుబాటు ధర వంటి సమస్యలు పత్తి రైతులు ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని అవగాహన కల్పించి వీటన్నిటిపైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ తెలంగాణలో పత్తి ప్రధాన వాణిజ్య పంటలో ఒకటి ఉంది. కాబట్టి పత్తి ధరలు, రైతుల పెట్టుబడి, దిగుబడి, మార్కెట్ పరిస్థితులు, సీసీఐ కొనుగోలు, ఎంఎస్పి వంటి అంశాలపై ఈరోజు అవగాహన కల్పించుకుంటాం అన్నమాట. సో కాబట్టి పత్తి సాగు ద్వారా రైతులు ఏ విధంగా ఇబ్బంది పడి ఒకసారి మనం వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసుకుందాం. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టడీ క్లాక్ లో టైం 9:35 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా కార్యక్రమాలు విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ ఆకాశాన్ని చూస్తూ మనం నక్షత్రాలను లెక్క పెట్టే రోజుల నుంచి ఆ నక్షత్రాల దగ్గరకు చేరేందుకు ప్రయత్నించే స్థాయికి మనుషులు ఎదిగాడు అండ్ మనం ఎదిగాం. రాకెట్లు, ఉపగ్రహాలు, చంద్రుడు, అంగారకురుడు ఇవన్నీ మానవుడి అంతరిక్షంలో ప్రయాణంలో మైలురాళ్ళుగా ఉన్నాయి. శాస్త్రంపై ఆసక్తిని పెంచుతూ అంతరిక్షంలో మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో తెలియజేసే వారమే ప్రపంచ అంతరిక్ష వారోత్సవం అన్నమాట. సో ప్రపంచ అంతరిక్ష వారోత్సవం వరల్డ్ స్పేస్ వీక్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుంచి అక్టోబర్

టెన్త్ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాన్ని మనం జరుపుకుంటాం అనమాట. అండ్ ఎందుకు జరుపుకుంటాము అండ్ ఇందులో ఏంది అంటే అక్టోబర్ 10 ఎందుకు అని చెప్పేసి వీటన్నిటి గురించి మాట్లాడదాం ఈ సాంగ్ తర్వాత. స్ట్రేట్ ఇంటూ ఆకాశవాణి FM Rainbow 101.9.

ఆర్ఎస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహ,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరేని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.
2: 10 గంటలు ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేటితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా సంబరాలు, సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు పాల్గొంటారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్వీస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఫ్లై దుబాయ్ 1073 విమానంలోని 174 మంది ప్రయాణికులను కాపాడి ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ను సత్కరించాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. స్మిత్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ ఘటనపై సౌదీ అరేబియా, యుఏఈలు తక్షణమే విచారణ పూర్తి చేయాలని సభ కోరింది. సిఓపీడీ నియంత్రణ కోసం ప్రపంచంలోనే తొలి ఫిక్స్డ్ డోస్ ట్రిపుల్ కాంబినేషన్ ఇన్హేలర్ ఫార్మోఫ్లో జీఎండిఐను ల్యూపిన్ సంస్థ భారత్లో విడుదల చేసింది. డీసీజీఐ అనుమతులతో వచ్చిన ఈ ఇన్హేలర్ ఒకేసారి 3 కీలక మూలికలను అందిస్తూ బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISBG 25 పేరుతో మేనేజ్మెంట్ విద్య విస్తరణ కార్యక్రమాలను ప్రకటించింది. ఏటా 250 స్కాలర్షిప్ల పంపిణీ, ఇండియా రీసెర్చ్ కామన్స్ ఏర్పాటు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలను చేపడుతున్నట్లు డీన్ మదన్ పిల్లోట్లా తెలిపారు. ఎస్ఐఆర్ పరిధిలో అభ్యంతరాలు, క్లెయిమ్ల దాఖలకు నేటితో గడువు ముగియనుంది. ఆగస్టు

2017 నుంచి ఇప్పటి వరకు ఈసీకి 7.56 లక్షల వినతులు రాగా నవంబర్ 5 నాటికి వాటిని పరిష్కరించనున్నారు. వీటిలో కొత్త ఓట్ల నమోదు, చిరునామాల మార్పు, తొలగింపు దరఖాస్తులున్నాయి. 2026-27 ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా 15.56 లక్షల హెక్టార్లలో వరి సాగు తగ్గగా అత్యధికంగా తెలంగాణలో 4.26 లక్షల హెక్టార్ల మేర తగ్గిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోనూ వరి సాగు తగ్గగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగు విస్తీర్ణం పెరిగింది. భారత నౌకాదళ యుద్ద నౌకల కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ లాంచర్ల కొనుగోలుకు రక్షణ శాఖ 661 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుంది. సముద్రంలో దాడి సామర్థ్యాన్ని పెంచే ఈ క్షిపణులు నౌకల నుంచి సూపర్సోనిక్ వేగంతో సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. ఉత్తరాఖండ్లోని చమోలి కేంద్రంగా నిన్న రాత్రి 10:23 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా కనిపించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9.
1: And a very, very happy morning to one and all on this Rainbow FM 101.9 with your favorite show, Rainbow Rhythms. Yes, friends, let's start. Yes. Before that, let me tell you that this is your friend Preeti, aapke dharkan par jeeti, RJ Preeti, and let's start the morning with Gyan Chand ji's Gyan. So, yes. Once na, Shrimati Gyan Chand ji asked, to Gyan Chand ji, how would you describe me? So Gyan Chand ji said, A, B, C, D, E, F, G, H, I, J, K. So Srimati Gyan Chand ji asked, what does it mean? So Gyan Chand ji said, adorable, beautiful, cute, delightful, elegant, fashionable, gorgeous and hot. So after that, Srimati ji said, oh, thank you, but what about I, J, K? So Gyan Chand ji said, I, J, K means I'm just kidding. So after that, what might have happened, there's no need to tell you, right? So friends, whether you're married or single, one thing can instantly improve your morning. That's good music. And that's exactly what we have for you. It's 10 a.m. on October 7th and I'm RJ Preeti welcoming you to Rainbow Rhythms. Before moving forward, important. Yes, I just want to share something important with you. Stay tuned.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: FM Rainbow 101.9.
1: So folks, for the next 1 hour, it's all about English music, good energy and good company. So whether you're on your way to work, already at work, relaxing at home or simply enjoying your morning coffee, turn up the volume and stay with me because sometimes you

0: FM Rainbow 101.9 Musically yours.
1: And friends on FM Rainbow 101.9, you're listening to your favorite show, Rainbow Rhythms, a purely Western music show. And while you're listening to this, Top of the World is a landmark 1972 pop classic written by Richard Carpenter and John Bettis, performed by the iconic American duo, The Carpenters. Anchored by Karen Carpenter's warm, unmistakable lead vocals, the song is a soaring, optimistic anthem about the pure euphoria of being deeply in love. And there are many fascinating facts about this which I just wanted to share with you. Richard and Karen originally viewed the song as a simple album cut and had no plans to release it to radio. However, the song found accidental life across the world. It was released as a single in Japan in 1972, where it unexpectedly went gold. And much more I'll be sharing regarding this song. But before that, I just want to let you know this. What? Yes, about our special show, Anuvanta.
2: Hello, dear listeners. మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి, ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
1: And friends, as said, you are listening to the song Top of the World. So the song's cultural legacy stretched far into 21st century. When Indian composer M.M. Keeravani won the Academy Award for the Best Original Song Natu Natu at the 95th Oscars, he spent his acceptance speech professing his love for the Carpenters, dynamically singing his thank you speech to the exactly melody of Top of the World.
3: మా ఇన్వెస్టింగ్ పాఠాన్ని

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: And friends, on FM Rainbow 101.9, you're listening to your favorite show, Rainbow Rhythms. And right here, you'll be waiting for your song. So right here, it's there.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

వెల్ ఫ్రెండ్స్, యూఆర్ లిస్నింగ్ టు హీరో యా బై మారియా క్యారీ. అండ్ లెట్ మీ టెల్ యూ దాట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫైనింగ్ హిట్స్ ఆఫ్ 1990s, రిలీజ్ ఆన్ October 18, 1993. అండ్ హియర్ మారియా క్యారీ వెన్ షీ ఫెల్ట్ వెరీ she felt this song as too old fashioned, because when they sat down at a piano and wrote the song in just 2 hours, Maria actually disliked it for herself. In her own words, she felt the melody and message were too old fashioned compared to her usual soul. So much more awaited songs in Rainbow Rhythm for you, and here's the one, your song.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Well folks, that was God Only Knows is a by the Beach Boys. From the so on the song by Beach Boys, the Beach Boys, and a famous 1966 pop written by Brian Wilson and Tony Asher, and it is praised by Paul McCartney as one of the best songs ever made. Yes, and let me tell you that this song was written by Brian Wilson and his co-writer Tony Asher. They wrote the song in just less than an hour. It is said that they wrote the song in just 45 minutes or so, and using the word God in a pop song title was very rare in 1966, but it was a risky title. Brian feared radio stations would refuse to play it, so it started at a B-side record in the United States. And the one more strange thing about this is there, but we'll be moving to news headlines, and after that upbeat hour from 11 to 11:30. So sometime else, stay tuned.
2: వెలువడింది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్ట్రపతి కొనియాడారు. ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలను నిరసిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇండీ కూటమి ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతల నిర్బంధాన్ని ఖండిస్తూ పార్టీ అధిష్టానానికి అండగా నిలిచేందుకు, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఎస్సీ రోస్టర్ పాయింట్ల సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఎంఎస్ఎఫ్ సభలో మాట్లాడుతూ, జనాభా ప్రాతిపదికన మాదికలకు 14% వాటా ఇవ్వాలని, సీఎం ఇచ్చిన రిజర్వేషన్ పెంపు హామీని నెరవేర్చాలని కోరారు. భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్షలో కీలక రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ముప్పును అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల గృహ వాహన రుణాల వడ్డీ రేట్లు పెరిగి ఈఎంఐలు పెరగనున్నాయి. ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఉగ్రదాడిని అడ్డుకుని 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. ఆయన ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ ముగ్గురు అమెరికన్ చట్టసభ సభ్యులు యుఎస్ ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ దాడిని ఉగ్రచర్యగా ఖండిస్తూ దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికారు. బ్యూనస్ ఎయిర్స్లోని ఎస్టాడియో మాన్యుమెంటల్ మైదానంలో బెనిన్తో మెస్సీ చివరి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించిన మెస్సీ శకం ముగిసింది. రాష్ట్రంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖ పేర్కొంది. రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, నాగర్కర్నూలు

జనగాం, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: तो साथियों एंजॉय किया आपने? ऐसे ही और बहुत सारे गीतों को आप तक पहुंचाएंगे, स्टे ट्यून्ड।
1: FM रेनबो 101.9।
0: पर आगे बढ़ने से पहले कुछ विशेष जानकारी आप सभी के लिए।
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: नहीं साथियों, आप तक वो जानकारी पहुंचाए बिना मुझे चैन नहीं पड़ेगा।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: FM Rainbow 101.9.

101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. और साथियों, आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं यादों की बारात, आपकी धड़कनों पर जीती आरजे प्रीति के साथ. और उन्हीं यादों की बारात में हम बीच में चलते हैं मैसेजेस में, जी हाँ, जहाँ पर आपकी यादें जुड़ी हुई हैं. और मैसेज आया है ध्रुव और श्रीमती ध्रुव और उनके प्यारे से सुपुत्र निर्विक का. ध्रुव अपनी माता जी को और श्रीमती ध्रुव अपनी सासू माँ को और निर्विक जी जो है अपनी दादी माँ को बर्थडे विशेष देना चाह रहे हैं. हमारे साथ जो है वो न्यूज़ ऑन एयर ऐप के द्वारा जुड़े हैं, ऐसे बता रहे हैं. और वे कहते हैं कि भुला देना तुम बीता हुआ पल, दिल में बसाना आने वाला कल, खुशी से झूमो आप हर दिन, ढेर सारी खुशियां लेकर आए आपका जन्मदिन. क्या बात है, क्या बात है, बहुत ही प्यारी सी शुभकामनाएं. एक बेटे ने अपनी माता जी को, एक बहू ने अपनी सासू माँ को और एक पोते ने अपनी दादी को दी हैं. और साथ ही एक प्यारे से गीत की फरमाइश भी है. तो चलिए उसी प्यारे से गीत की ओर बढ़ते हैं, स्टे ट्यून्ड. वैसे साथियों, यदि आप भी कोई मैसेज भेजना चाहते हैं या फिर कोई गीत किसी को डेडिकेट करना चाहते हैं तो आप हमें व्हाट्सएप कर सकते हैं. हमारा व्हाट्सएप नंबर है +9104023234822.

0: हाँ साथियों, ये बात तो बिल्कुल सही है। यहाँ पर एक विशेष जानकारी हम आप तक पहुँचाना चाहेंगे। नहीं, ये हंसने वाली बात नहीं है। वाकई में दुनिया बड़ी जालिम है। और जानकारी ये नहीं है, जानकारी तो ये है।
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: कहानी होगी एक ऐसे ही दिल की जिसने अपने हिस्से की जिंदगी में दूसरों के लिए भी जगह बनाई है, और जाते जाते आपके दिल में भी एक छोटा सा ख्याल बोया है कि आज हम किसी के काम आ सकते हैं क्या? क्या हम किसी के आज काम आएंगे? यस, ये। और फिलहाल इस सेगमेंट में दिल ए रुबानी में आगे बढ़ने से पहले कुछ विशेष जानकारी आप तक पहुंचा दिए देते हैं। स्टे ట్యూన్డ్।
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: और साथियों, मैं ये विश्वास रखकर चलती हूं कि दिल ए रुबानी में आज हम जिनकी बात करेंगे उसके बाद में, उसके अंत में आप ये अवश्य सोचेंगे कि आज हम किसी के काम आ सकते हैं क्या, क्योंकि यही तो जिंदगी है. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी

0: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: आकाशवाणी कुसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं दिल ए रुबानी, आपके धड़कों में जीती आरजे प्रीति के साथ. और हम बात कर रहे हैं दामल कानल, जी हाँ, श्रीनिवासन जी की. जी हाँ, एग्जैक्टली, हम श्रीनिवासन जी की ही बात कर रहे हैं. और हाँ, उनका पूरा नाम जो है वो भी हमने आपको बताया था, दामल कंडलाई श्रीनिवासन साहब. तो इनके बारे में हम बात करेंगे, पर फिलहाल मैसेजेस की और भी बढ़ते हैं. बहुत सारे मैसेजेस आकर हैं. मैसेज भेजा है, क्रोध से भ्रम पैदा होता है, इस भ्रम से स्मृति का नाश होता है. स्मृति नष्ट होने पर बुद्धि का विनाश हो जाता है, और बुद्धि के नाश होने पर मनुष्य सही और गलत का भेद करने की शक्ति खो देता है. क्रोध में लिया गया निर्णय व्यक्ति के रिश्ते, सम्मान और जीवन की शांति छीन लेता है. इसीलिए क्रोध आने पर कुछ क्षण रुकें, गहरी सांस लें, शांत मन से सोचें और उत्तर दें. प्रतिक्रिया नहीं बल्कि विवेक से कार्य करें. बहुत प्यारा मैसेज, बहुत प्यारा मैसेज. और मैसेज भेजा है अश्विन जी कोठी कुशाल मार्केट से. जय श्री कृष्णा. जय श्री कृष्णा अश्विन जी, आपको और सभी को. ओके, सभी की और सभी में आपको जय श्री कृष्णा प्रति अभिवादन करती हूँ. और साथ ही आपने गीत की फरमाइश की है, हम पूरी कोशिश करेंगे आपका गीत आप तक पहुँचाने की. और मैसेज भेजा है हुदा जी ने बाबा नगर से. जी हाँ, हुदा जी कहती हैं कि आप हाय प्रीति जी, कैसे हैं आप? फाइन, थैंक यू, आपकी दुआओं से बहुत अच्छे हैं. और एक प्यारी सी बात इन्होंने बताई है, वाइफ का ब्लड प्रेशर बढ़ गया तो उसकी मम्मी से बात करा दो, और ब्लड प्रेशर कम हो गया तो अपनी मम्मी से बात करा दो. ये टिप्स जल्दी काम करेगी. भाई, ये टिप्स सारी आप अपनी रिस्क पे या फिर हुदा जी के रिस्क पे आप जो है फॉलो कीजिएगा, मेरी नहीं. और साथ ही आपने एक प्यारे से गीत की फरमाइश की है, पूरी हम कोशिश करेंगे. और आपने कहा है कि हम, आप लोग कॉल्स क्यों नहीं ले रहे हैं. जी हाँ, हम फिलहाल कुछ समय के लिए, जैसे आपको बताया कि बदलाव प्रकृति का नियम है, तो ऐसे ही कुछ बदलावों के दौर से हम भी गुजर रहे हैं. और आपको भी एक बोरिंग रूटीन सा ना लगे, इसलिए आपको भी उसी बदलाव की ओर लेकर चल रहे हैं. और मैसेजेस और भी बहुत सारे हैं, मैं शामिल करूँगी, पर फिलहाल हम बात करते हैं श्रीनिवास जिन जी की. जी हाँ, श्रीनिवासन जी कहते हैं कि दिल बड़ा होना चाहिए. दिल बड़ा होना चाहिए, इस पर मुझे हमारे एक और प्रोग्राम की याद आ रही है. कौन सा बताऊं आपको?
2: हेलो डियर लिसनर्स, मन लाइफ लो एक्को केयर చేసి వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. And somewhere between all these misunderstandings start out there. Alanti mana every

0: కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీ డే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
1: ఇసిలే తో కహా కి దిల్ బడా హోనా చాహియే. లేకిన్ సాహబ్, ఆజకల్ దిల్ బడా హో యా నా హో, దిల్ కా ఖర్చా బడా జరూర్ హో గయా హై నా. కిసీ కా బిల్ దేఖ్ కర్ దిల్ బైఠ్ జాతా హై ఔర్ కిసీ కి మదద్ కర్కే వహీ దిల్ ఖుష్ భీ హో జాతా హై, హై నా. కిసీ కి సహాయతా పర్ వాకై మే దిల్ ఖుష్ హోతా హై. దామల్ కందలాయ్ శ్రీనివాసన్ నే మహసూస్ కియా కి గరీబ్ ఔర్ జరూరత్మంద్ లోగో కే లియే ఇలాజ్ సిర్ఫ్ బీమారీ కి లడాయీ నహీ బల్కి खर्च की भी लड़ाई है. तो उन्होंने सोचा, यदि पैसे इलाज के रास्ते में दीवार बन रहे हैं तो उस दीवार को थोड़ा छोटा क्यों ना किया जाए. छोटे स्तर से शुरू हुई उनकी पहल में डॉक्टरों के साथ मिलकर जरूरतमंदों को चिकित्सा सहायता देने की कोशिश हुई. बात केवल अस्पताल बनाने की नहीं थी, बात थी इलाज को उन लोगों तक पहुंचाने की जिन्हें उनकी सबसे ज्यादा आवश्यकता थी. श्रीनिवासन जी की कहानी का सबसे दिलचस्प हिस्सा अभी बाकी है साथियों, क्योंकि जिस इंसान ने इलाज के दरवाजे खोले उनकी सेवा की कहानी अस्पताल की चार दीवारी पर खत्म नहीं हुई. आगे उन्होंने ऐसा क्या किया जहां मरीज ही नहीं समाज के दूसरे जरूरतमंद भी उनकी चिंता का हिस्सा बने, और कैसे बने ये जानने के लिए जुड़े रहिएगा. और विश्वास कीजिएगा, श्रीनिवासन जी को जानने के बाद सेवा शब्द का अर्थ थोड़ा सा बड़ा लगने लगेगा. बताएंगे आपको, पर फिलहाल एक विशेष जानकारी आप सभी के लिए.
2: ఒక మంచి పుస్తకం మనకు

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.
3: और साथियों, आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं दिल ए रुबानी, आपके दर्पण पंडित आरजे प्रदीप के साथ. और आज हम श्रीनिवासन जी की जो बात कर रहे हैं, तो अस्पताल के माध्यम से उन्होंने जरूरतमंदों तक इलाज पहुंचाने की कोशिश की और उनकी सेवा यात्रा का एक और अहम हिस्सा जुड़ा शिक्षा से. जी हाँ, वे वेल्लुवर

0: साथियों, यस, यदि आपका संग हो तो जीतना कोई और भी चाहता है, पता है कौन? सुनिए,
1: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాలు ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: తో ఆప్ భీ ఇస్కా హిస్సా బన్కర్ ఉన్ గ్రామీణ మహిళాఓ కే గృహ ఉద్యోగ్ కో జితా దీజియే.

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: और साथ ही आकाशवाणी की उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं दिल रुबानी आपके धड़कन पर जीती आरजे प्रीति के साथ. और मैसेजेस की और भी बढ़ना चाहूंगी क्योंकि समयाभाव है. जी हाँ, मैसेज भेजा है मीना जी दरियानानी ने. कहती हैं कि कभी किसी से जुदाई मत करना, इस दोस्त से रुसवाई मत करना, जब दिल भर जाए तो हमें बता देना, ना बताकर बेवफाई मत करना. और आगे लिखती हैं कि यकीन तो हमें सिर्फ तुम पे है, वरना ना जाने यहाँ कितने चेहरे हैं. हम तो वादा करते हैं दोस्ती का, बस आपसे भी दोस्त कहलाने की आस है. और आगे एक और बात कहती हैं कि कब हुई प्यार की बरसात मुझे याद नहीं, खौफ में डूबी मुलाकात मुझे याद नहीं, मैं तो मदहोश थी कुछ नहीं मैं तो मदहोश था कुछ इतना उसकी चाहत में, उसने कब छोड़ दिया साथ ये मुझे याद नहीं. क्या बात है, बहुत प्यारी प्यारी शायरियाँ आपने भेजी है और साथ ही एक प्यारे से गीत की फरमाइश की है. तो चलिए वही प्यारा सा गीत आप ही में से, आप ही की फरमाइश. यस, तेरा साथ है तो यस, हम भी यही कहना चाहेंगे आप सभी से.

0: लिए चलते हैं, स्टे ट्यून। और मैं ये कंसोल हवाले करती हूँ राजेश जी के, जो अपनी बहुत सारी बातों के साथ आपको लुभा रहे हैं। वेलकम राजेश जी, हेलो
1: హాయ్
0: ఇన్ ద రూమ్।
1: ప్రీతి జీ, మరింకా ఈరోజు చాలా విషయాలతో వచ్చేసాను జస్ట్ నీ హైదరాబాద్తో. సో ఇవన్నీ కూడా ఇక మనం ఇంకా సపోర్ట్లో మనకి స్టూడియోలో టైం 1 గంట 59 నిమిషాలు దాటి 40 సెకండ్లు అవుతుంది, ఇంకా 20 సెకండ్స్ మాత్రమే ఉంది జస్ట్ నీ హైదరాబాద్కి. సో ట్యూన్ చేసించండి జస్ట్ నీ హైదరాబాద్ వినడానికి.
0: అయితే ఇవాళ మీరు ఈ జస్ట్ నీ హైదరాబాద్లో ఏం తినిపిస్తున్నారు?
1: చాలా చాలా తినిపిస్తాను, ఇంకా ఏం తినిపిస్తాను అనేది ఇప్పుడే చెప్పిస్తే మరి ఎక్కడ మజా ఉంటుంది. సో షో టైం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు జస్ని హైదరాబాద్ లోకి మీ రాజేష్ తో. మన దేశంలోనే కాదండి, ఇంకా వేరే కంట్రీస్ లో, మరి నాన్ వెజ్ బాగా ఇష్టపడే కంట్రీస్ లో కూడా మంచి వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా వెజ్ ని ఒక్కొక్కసారి బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆ వెజ్ వెరైటీస్ కూడా ఇక్కడ మనకి హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాయి, రుచి చూసే అవకాశం కూడా ఉంది. అదేంటంటే రష్యాలో స్ట్రీట్ ఫుడ్ లా తినే రష్యన్ వెజ్ వెరైటీ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. జస్ని హైదరాబాద్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జస్నీ హైదరాబాద్. జస్నీ హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటున్నాం రష్యన్ వెజ్ వరేని గురించి. సో దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే, ఒక 2 కప్పులు మైదా పిండి, అలాగే గోరువెచ్చనీళ్ళు 1 కప్పు, ఉప్పు 1/2 స్పూన్, నూనె 2 స్పూన్స్, అండ్ లోపల కర్రీ కోసం మరి బంగాళాదుంపలు 3 ఉడకబెట్టి మెత్తగా చేసి ఉండాలి. అలాగే మష్రూమ్స్ పుట్టగొడుగులు 100 గ్రాములు చిన్నగా కట్ చేసి ఉంచాలి. అలాగే ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించినవి ఉండాలి, అవి మరి ఆయిల్లో లైట్గా వేయించినవి ఉండాలి. అలాగే ఉప్పు, మిరియాల పొడి అండ్ వెన్న బటర్ 1 స్పూన్ తీసుకోవాలి. ఇవి వెజ్ వరైనికి సంబంధించిన తయారు చేయడానికి కావాల్సిన ఆహార పదార్థాలు. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంకా ఏం చేయాలి, మరి తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. జస్నీ హైదరాబాద్ లో రష్యన్ వెజ్ బిర్యానీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మనకు కావలసిన పదార్థాలు మరి ఇంతకు ముందు అనుకున్నాం కదా, మరి 2 కప్పుల మైదా, గోరువెచ్చనీళ్ళు 1 కప్పు, తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, అలాగే 2 స్పూన్స్ ఆయిల్, స్వీట్ ఆయిల్. అయితే లోపల కర్రీ కోసం బంగాళాదుంపలు 3 ఉడకబెట్టి మెత్తగా చేసుకోవాలి. పుట్టగొడుగులు 100 గ్రాముల పుట్టగొడుగుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు 1 నీరుల్లిని తీసుకొని అవి కూడా చిన్నగా కట్ చేసి వాటిని కూడా ఆయిల్లో వేయించి ఉంచుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి, మరి వెన్న 1 స్పూన్ ఉంచుకోవాలి. ఇవి కావలసిన పదార్థాలు. అయితే పిండి కలపడం, మైదా, ఉప్పు, నూనె, నీళ్లు పోసి చపాతీ పిండిలాగా మెత్తగా కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మనకి వెజ్ వరీని తయారు చేయడానికి కావలసిన పిండి తయారవడానికి, అంటే దానికి అనువుగా తయారవడానికి 20 నిమిషాలు ఖచ్చితంగా, మనం పిండిని తడిపిన తర్వాత 20 నిమిషాలు ఖచ్చితంగా అలా ఉంచాల్సి ఉంటుందన్నమాట.

ఫ్లవర్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి

0: అండ జారీ చేయు వారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం రష్యన్ వెజ్ వరేని గురించి. సో ఈ వంటకం తయారు కావడానికి మరి ఏం చేయాలి? ఫస్ట్ పిండి కలపడం అనుకున్నాం కదా, మైదా ఉప్పు నీళ్లు ఇవన్నీ కలిపేసిన తర్వాత మైదా ఉప్పు నూనె నీళ్లు పోసి చపాతీ పిండిలా మెత్తగా చేసుకొని ఒక 20 నిమిషాలు పెట్టుకోమని మరి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. అలా 20 నిమిషాలు పెట్టిన తర్వాత వరేని చేయడం ఎట్లా అంటే, పిండిని చిన్న చిన్న పూరీలలా ఒత్తడం, అంటే పూరీ చేయడానికి మరి రౌండ్గా చేసేసి మనం పూరి కోసం ఎట్లా ఒత్తుతాము వాటిని అలా ఒత్తేసి మధ్యలో ఒక 1 స్పూన్ కూర, మన ఇప్పుడు ఆలు పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, మరి ఆ ఆలు పేస్ట్ అట్లా పెట్టేసి మరి సగానికి మడ్ చేసి కుడుములాగా అంచులు నొక్కేసేయాలి. ఇలా 15 నుంచి 20 ఇలా పూరీలు తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని దాంట్లో మనం ఇంతకుముందు పెట్టుకున్న ఆ ఆలు పేస్ట్ ఏదైతుందో ఆలు పేస్ట్ దానికి కొంచెం ఉప్పు తర్వాత మిరియాలు అట్లాంటివి కొంచెం పొడి యాడ్ చేసేసి మరి ఆ కర్రీ అందులో పెట్టేసి దాన్ని ఒత్తి పెట్టుకోవాలి. సో తర్వాత ఇంకా ఉడకబెట్టడం సరతో ఉడకబెట్టడం కూడా ఒక 2-3 రకాలుగా మనం దీన్ని ఉడికించవచ్చు ఈ వీటిని వెజ్వరేనీని. సో అది ఏం చేయాలి, సో ఎలా ఉడకబెట్టుకోవాలి కూడా మనం మాట్లాడుకుందాం ఈ సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో. జష్ని హైదరాబాద్ లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం రష్యన్ వెస్ట్ వరేని గురించి. సో మరి వీటిని ఉడకబెట్టడం ఎలా? ఉడకబెట్టడం రెండు రకాలుగా కూడా చేస్తారు. సో ఒరిజినల్ రష్యన్ స్టైల్లో అయితే వేడి నీళ్ళలో ఉప్పు వేసి ఈ కుడుముల్లాగా తయారు చేసుకున్న ఈ మైదాపిండి ఉండాలన్నాయి కదా, మధ్యలో కర్రీ పెట్టడం. ఈ కర్రీ పెట్టడం కూడా మరి ఈ కర్రీలో ఆలు పేస్ట్ వేసి ఉంచాం కదా, అందులో లైట్గా ఉప్పు ఆర్ మిరియాల పొడి వేసుకోవచ్చు. లేదు అని అంటే వాటిని అట్లాగే ఉంచి, మరి ఉప్పు విషయంలో మరి ఇక్కడ నీళ్లు వేడి చేసేటప్పుడు ఆ వేడి నీళ్ళల్లో ఉప్పు వేస్తే కూడా మరి అదంతా స్ప్రెడ్ అవుతుంది. సో అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. సో ఆ వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి 3 నుంచి 4 నిమిషాలు ఉడకబెట్టి పైకి తేలగానే తీసేయాలి. పైన వెన్న పెరుగు తర్వాత సోర్ క్రీమ్ వేసి తినొచ్చు అన్నమాట. సో అట్లా ఉడికినవి ఒక 3-4 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత వాటిని తీసి పైన వెన్ను పెరుగు సోర్ క్రీమ్ వేసి తినాల్సి ఉంటుంది. సో ఇది వెజ్వరేని తయారీ అండ్ వాటిని ఎలా తినాలి. మరి పైన వెన్న పెరుగు ఉంది కదా, మరి వాటిలోనే కొంచెం సాల్ట్ అండ్ ఈ మిరియాల పొడి అనుకున్నాం కదా, అవి వేసి కూడా తినొచ్చు. సో దీన్ని ఇంకొక విధంగా కూడా ఉడకబెట్టవచ్చు. అంటే ఇలా ఉడకబెట్టిన వాటిని కూడా మళ్ళీ ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది మనం ఈ పాట తర్వాత విందాం.
1: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. రష్యన్ వెజ్ వరేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం జస్ని హైదరాబాద్ లో. అలా ఉడకబెట్టిన వెజ్ వరేనిస్ ని మరి హైదరాబాద్ స్టైల్లో చేయాలి అని అనుకుంటే, ఉడకబెట్టిన తర్వాత ప్యాన్లో కొంచెం వెన్న వేసి రెండు వైపులా దూరగా ఫ్రై చేయాలి ఈ వెజ్ వరేనిస్ని. సో ఇట్లా వెన్న వేసి ఫ్రై చేయడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది. సో మనకి హైదరాబాద్ స్టైల్లో ఇట్లా చేయొచ్చు, కానీ రష్యన్ స్టైల్లో అయితే మరి ఇలా చేయాల్సిన అవసరం లేదు. సో మరి వెన్న వేసి దాన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మరి మంచి ప్రోటీన్స్ కావాలి. సో అలా ఫ్రై చేయడం వల్ల మరి దాంట్లో ఉన్న పోషక విలువలు మనం నష్టపోయే అవకాశం ఉంటుంది, కానీ టేస్ట్ ఎక్కువ వస్తుంది. మరి ఫ్రై చేయకుండా ఓన్లీ ఉడికించినవి తింటే మరి పోషక విలువలు అలాగే ఉంటాయి. సో మరి దీన్ని మీరు ఎలా తినాలనుకుంటే, మరి పోషక విలువలు కావాలి అని అనుకుంటే ఫ్రై చేయకుండా తినొచ్చు. కేవలం టేస్ట్ కోసమే తినాలి అని అనుకుంటే మరి వాటిని వెన్న వేసి పెనం మీద ఫ్రై చేసి తినాల్సి ఉంటుంది. రైట్, స్టూడియోలో టైం 2:47 దాటి 58 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జస్ని హైదరాబాద్.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు జష్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో మరి తెలుసుకున్నాం కదా, మరి వెజ్ వరేని తయారీ. మరి ఇందులో మనం ఇంతకుముందు ఉడకబెట్టి తయారు చేసుకున్న పేస్ట్ పెట్టి చేసుకోవచ్చు, లేదు అని అంటే మనం అనుకున్నట్టుగా మరి మష్రూమ్స్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసాం కదా, మరి ఆ మష్రూమ్స్ తర్వాత ఉడకబెట్టిన ఆలుగడ్డ ఇవన్నీ ఒక దగ్గర మిక్స్ చేసేసి మరి వేయించిన ఉల్లిపాయలు వేసేసి అందులో మరి ఈ మిక్స్ చేసిన ఆలు పేస్ట్ అండ్ మష్రూమ్స్ ముక్కలు కలిపి ఉంది కదా, మరి ఈ పేస్ట్ అందులో వేయించిన ఉల్లిగడ్డలలో వేయించి కాసేపు దాన్ని ఫ్రై చేసి అందులో ఉప్పు మిరియాల పొడి వేసేసి వాటిని కలిపి పేస్ట్ చేసుకొని మరి ఆ వెజ్ వరీని తయారు చేసేటప్పుడు చపాతి పూరి పిండిలాగా తయారు చేసుకొని మరి పూరిలాగా చేసి మరి అందులో కర్రీ పెడుతున్నాం కదా, ఓన్లీ ఆలుగడ్డల పేస్ట్ పెట్టేస్తూ అట్లా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే మరి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ మష్రూమ్స్ పీసెస్ని కూడా అందులో వేయచ్చు. సో మీకు తెలుసు కదా మరి మష్రూమ్స్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని అంటారు. సో మరి మష్రూమ్స్ తినేవాళ్ళు కొందరు మష్రూమ్స్ తినడం ఇష్టపడరు కొందరు. సో ఇష్టపడని వాళ్ళకు డైరెక్ట్ మరి ఆలు పేస్ట్ బంగాళదుంప పేస్ట్ను వేసుకొని సో మిరియాల పొడి ఉప్పు అవన్నీ వేసుకొని అట్లా తయారు చేసుకోవచ్చు. మరి తినగలిగే వాళ్ళు మష్రూమ్స్ తినేవాళ్ళు మరి మష్రూమ్స్ని ముక్కలుగా చేసి అందులో వేసేసి ఫ్రై చేసి దాంట్లో పెట్టుకొని తింటే మరి ఇంకా టేస్ట్కి టేస్ట్ వస్తుంది అండ్ పోషక విలువలు కూడా వస్తాయి. అండ్ గుర్తుంది కదా మరి కొందరు మరి ఆ వెజ్ వరీని ఆ వేడి నీళ్ళల్లో ఉడికించిన తర్వాత డైరెక్ట్గా తింటారు. మరి హైదరాబాద్ స్టైల్లో అయితే మరి ఆ వాటిని కిందికి తీసిన తర్వాత మళ్ళీ పేనంలో కొంచెం బట్టర్ వెన్న కానీ నెయ్యి కానీ వేసేసి మళ్ళీ వాటిని వెజ్ వరీనిస్ని మరి ఫ్రైలాగా చేసుకొని కూడా తింటారు. సో ఇది రష్యన్ వెజ్ వరీని తయారీ. మరి హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్స్లో మనకి అందుబాటులో ఉంది ఈ రష్యన్ వెజ్ వరీని. మరి లైక్ ఇడ్లీలాగా అనిపిస్తుంటాయి అవి మనకి ఎక్కడైనా రెస్టారెంట్లో, మరి పెద్ద రెస్టారెంట్స్లో మనకి అందుబాటులో ఉన్నాయి. సో వాళ్ళు ఇంకా మనం చేసేదానికన్నా కూడా ఇప్పుడు మనం తయారు చేసిన విధానం కన్నా ఇంకా కొంచెం రుచి ఎక్కువగా ఉండే విధంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎసెన్స్లని రకరకాల మసాలాలు అవన్నీ యాడ్ చేసి చేస్తారు కాబట్టి

0: మనం చేసుకునే దానికన్నా కొంచెం రుచి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మరి పెద్ద రెస్టారెంట్స్లో మీరు ఏదైనా తినాలని వెళ్ళినప్పుడు రష్యన్ వెజ్ వరీని గురించి ట్రై చేసే ప్రయత్నం చేయండి.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam.
1: Telangana's heartbeat on air.

0: ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ ఏ కేంద్రం నుంచి.
1: వార్తల ముఖ్యాంశాలు. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతి పెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, ఈ ఉదయం తాను శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి దేశం సుభిక్షంగా ఉండాలని, 140 కోట్ల మంది భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించినట్టు తెలిపారు. ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది, దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. రాష్టపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న బిలాస్పూర్కు చేరుకున్న రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావుతో పాటు పలువురు నేతలు కూడా ముఖ్యమంత్రి వెంట హస్తిన పర్యటనకు వెళ్లిన వారిలో ఉన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం తరపున కళలు, సాంస్కృతిక రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత బి నరసింగరావుకు గౌరవ డాక్టరేట్ను గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా 25 ఏళ్ల నిరంతర ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఖైరతాబాద్లో సేవాజ్యోతి యాత్ర పేరిట భారీ బైక్ ర్యాలీ, వికసిత్ భారత్ సంకల్ప సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దేశ సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేదింట్లో వెలుగులు నింపేందుకు శ్రమిస్తున్న ప్రధాని మోదీకి సొంత కుటుంబం లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని, దేశ ప్రజలే ఆయన కుటుంబమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సేవాజ్యోతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అక్రాలోని ఘనా ప్యారిస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు రెయిన్బో మ్యాట్నీ షోలోకి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మన్సు లక్ష్మి ప్రసన్న, సీనియర్ నటులు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె టాలీవుడ్లోనే కాదు మరి బాలీవుడ్లో కూడా, అలాగే హాలీవుడ్లో కూడా తన నటనతో అందరినీ ఆకర్షించిన నటి, సీనియర్ నటులు మరి అనుకున్నట్టుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి కుమార్తె మన్సు లక్ష్మి ప్రసన్న గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము రెయిన్బో ఎఫ్ఎం మ్యాట్నీ షోలో.
1: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళ

2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు

ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు మ్యాట్నీ షోలో. రెయిన్బో మ్యాట్నీ షోలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం మన్సు లక్ష్మి ప్రసన్న గారి గురించి. అమెరికాలోని ఓక్లాహోమ్ సిటీ నుంచి యూనివర్సిటీ నుంచి థియేటర్ ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన మన్సు లక్ష్మి ప్రసన్న. మరి ముందు మనకి హాలీవుడ్లో ఎంట్రీ అయిన విషయం చాలామందికి తెలియదు. సో చాలామంది టాలీవుడ్ నుంచే ఎంట్రీ ఇచ్చారనుకుంటారు, కానీ ముందు హాలీవుడ్లో కొన్ని సీరియల్స్లో నటించారు. వాటిల్లో బాగా పేరు వచ్చినది లాస్ వెగాన్, డెస్పరేటర్ హౌస్ వైఫ్, బోస్టన్ లీగల్ వంటి ప్రముఖ అమెరికన్ టీవీ సీరియల్స్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు లక్ష్మీ ప్రసన్న. అలాగే ది ఓట్, డెడ్ ఎయిర్ వంటి ఇంగ్లీష్ మూవీస్లో కూడా తను యాక్ట్ చేశారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం మ్యాట్నీ షో. రెయిన్బో ఎఫ్ఎం మ్యాట్నీ షోలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం మన్సు లక్ష్మీ ప్రసన్న గారి గురించి. 2011లో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన సాహస ఫ్యాంటసీ చిత్రం అనగనగా ఒక ధీరుడు మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు మన్సు లక్ష్మీ ప్రసన్న. ఇందులో ఆమె పోషించిన మంత్రగత్తె ఐరేంద్రి పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఈ చిత్ర విజయంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించిందని చెప్పొచ్చు. మరి ఆ సినిమా మొత్తం చూసినా కూడా మరి ఆమె రోల్ మాత్రమే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో ఆ విధంగా మరి ఆ చిత్రం ద్వారా పరిచయమైన మన్సు లక్ష్మీ ప్రసన్న మరి తెలుగులో వచ్చిన మొదటి చిత్రంతోనే తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు.

Let me show you a hack to verify this. FM Rainbow 101.9.

ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు రెయిన్బో మ్యాట్నీ షోలో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం మంచు లక్ష్మీ ప్రసన్న గారి గురించి. గుండెల్లో గోదారి 2013లో వచ్చిన ఈ చిత్రంలో కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ప్రత్యేక మాండలికం చెప్పడంలో అందరినీ ఆశ్చర్యపరిచింది మంచు లక్ష్మీ ప్రసన్న.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు రెయిన్బో మ్యాట్నీ షోలో. తర్వాత 2014లో వచ్చిన చందమామ కథలు చిత్రం గానీ, దొంగాట చిత్రం గానీ, డబ్ల్యూఓ రామ్ 2015లో వచ్చిన చిత్రాలు గానీ, మరి ఆవిడ నటనకు మంచి మార్కులే వచ్చాయని చెప్పొచ్చు. సినిమా హిట్ అయినా యావరేజ్ నడిచినా మరి లక్ష్మీ ప్రసన్న యాక్టింగ్ మాత్రం ఓ ప్రత్యేకంగా మార్క్స్ పడటం లేదా ఆమె యాక్టింగ్ మరి అందరినీ విశేషంగా ఆకట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మలయాళ చిత్రం మాన్స్టర్ 2022లో ఇది వచ్చింది. మరి ఈ చిత్రం మలయాళ చిత్రంలో కూడా తను మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆది పర్వం చిత్రం 2024లో వచ్చింది. ఈ చిత్రంలో కూడా వైవిధ్యమైన పాత్రలు కనిపించారు మంచు లక్ష్మి.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు రెయిన్బో మ్యాట్నీ షోలో. మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నేను మీకు తెలుసా, జుమ్మంది నాదం, గుండెల్లో గోదారి, దొంగాట వంటి చిత్రాలను కూడా నిర్మించారు మంచు లక్ష్మీ ప్రసన్న. సో మంచు లక్ష్మీ ప్రసన్న గారు ఓన్లీ యాక్ట్రెస్గానే కాకుండా మరి అన్ని వింగ్స్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు. మరి ప్రొడ్యూసర్గా, తర్వాత టీవీ యాంకర్గా, తర్వాత టీవీ సీరియల్ యాక్ట్రెస్గా కూడా నటించి అందరిని మెప్పించారు. సో ఇలా రెండు మూడు రంగాల్లో, రెండు మూడు వింగ్స్లో తను పనిచేసి మరి అందరిని మెప్పించారు మంచు లక్ష్మీ ప్రసన్న. సో మరి మంచు లక్ష్మీ ప్రసన్న మరి ఇంకా మరిన్ని మంచి క్యారెక్టర్స్, మంచి రోల్స్లో కనిపించాలని, ఇంకా మంచి చిత్రాలు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మన రెయిన్బో ఎఫ్ఎం నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర చరిత్రలోనే విద్యుత్ డిమాండ్ అత్యధిక స్థాయికి చేరిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 19,892 మెగావాట్లకు పీక్ పవర్ డిమాండ్ చేరిందని పేర్కొన్నారు. 20,000 మెగావాట్ల డిమాండ్ ఉన్నా విద్యుత్ కోతలు లేకుండా

సరఫరా చేస్తున్నామని కొందరు నేతలు తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళపరుస్తున్నారని అన్నారు. శాస్త్రీయ పరిశోధన, విద్యారంగం, సామర్థ్య పెంపు, వ్యవసాయ పరిశోధన, విద్యారంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ ఘనా దేశాలు రెండూ అవగాహన ఒప్పందాలను పరస్పరం మార్చుకున్నాయి. రెండు దేశాలు తమ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఘనా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాలు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్త భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు దాదాపు 3.5 ఏళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు కీలక విధానపరమైన వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5% చేర్చింది. ద్విమాస ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఫిజీలో జరిగిన ప్రీ COP31 సమావేశంలో వాతావరణ మార్పులపై మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, పారిస్ ఒప్పందాన్ని వేగంగా అమలు చేయాలని భారతదేశం పిలుపునిచ్చింది. అవగాహనలో ఉన్న అంతరాలను పూడ్చడం, ఇప్పటికే ఉన్న వాతావరణ కట్టుబాట్లను నెరవేర్చడం, అలాగే ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేసే లక్ష్యం దిశగా పురోగతిని వేగవంతం చేయవలసిన అవసరం ఉందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఫ్రాన్స్కు చెందిన హెన్రీ కగన్, జపాన్కు చెందిన కెన్సో సొవాయిలు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఈరోజు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం 2036 ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారతదేశం సమర్పించిన బిడ్ను ఈ నెల చివరిలో ఐఓసీ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్కు తొలిసారిగా సమర్పించనున్నారు. క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషా మాట్లాడుతూ, ఈ బిడ్ రైజింగ్ టుగెదర్ అనే దార్శనికతపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు ఈ పొద్దులోకి. ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. పత్తి పంట ప్రాధాన్యతను ప్రపంచవ్యాప్తంగా అది కల్పించే ఉపాధిని గుర్తించడానికి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2019 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న మరి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతిరోజు మన నిత్య జీవితంలో పత్తి ప్రాధాన్యత గురించి మీకు పూర్తిగా తెలుసు. మనం వేసే దుస్తుల నుంచి మొదలుకొని పడుకునే బెడ్ల తయారీ వరకు ఎన్నో వస్తువులు తయారు చేస్తున్నాం ఈ పత్తితో. సో మరి ఈ అవగాహన ప్రపంచవ్యాప్తంగా అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో యుఎన్ఓ మరి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఈ పొద్దులో. మరి ఈరోజుకు మరొక ప్రత్యేకత ఏంటంటే, మిషనరీ ఆఫ్ చారిటీ 1950లో సరిగ్గా ఇదే రోజు కలకత్తాలో పేదలు అనాథల సేవల కోసం మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను అధికారికంగా ప్రారంభించారు మదర్ థెరిసా.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఈ పొద్దులో. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీజీ పత్రిక ప్రారంభించిన రోజు కూడా అని చెప్పొచ్చు. నవజీవన్ అనే పత్రికను సరిగ్గా 1919 ఈరోజునే ప్రారంభించారు. ఈ పత్రిక ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. ఇది గుజరాత్ భాషలో వచ్చేది. అప్పట్లో మహాత్మా గాంధీజీ ఇంగ్లీష్లో యంగ్ ఇండియా అనే పత్రికను కూడా నడిపారు. కానీ సామాన్య గుజరాతీ ప్రజలకు ఇంకా అర్థం కావటం లేదని, మరి అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంగ్లీష్ అని. వాళ్లకు స్వాతంత్ర ఉద్యమం, సత్యాగ్రహం, అహింస గురించి వాళ్ల భాషలో చెప్పడానికి నవజీవన్ అనే పత్రికని సరిగ్గా ఇదే రోజు 1919 స్టార్ట్ చేశారు. గాంధీజీ రాసిన సత్యంతో నా ప్రయోగాలు ఆత్మకథ మొదటిసారి సీరియల్గా ఈ పత్రికలోనే వచ్చింది. ఇంకా దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ చరిత్ర కూడా ఇందులోనే ప్రచురించారు గాంధీజీ. ఖద్దరు, అస్పృశ్యత నిర్మూలన, హిందూ ముస్లిం ఐక్యత గురించి ఇందులో ప్రత్యేకంగా చెప్పేవారు మహాత్మా గాంధీ గారు. పంతొమ్మిది గాంధీ గారి అరెస్ట్ తర్వాత ఈ పత్రిక అలాగే యంగ్ ఇండియా మూతపడింది. కానీ మరి తర్వాత కూడా మరిన్ని పత్రికల్ని మరి ప్రారంభించి మరి ప్రజల్లో చైతన్యపరిచారు. గాంధీజీ 1929 నవజీవన్ ట్రస్ట్ అనే ప్రచురణ సంస్థను కూడా పెట్టారు. ఇప్పటికీ అహ్మదాబాద్లో ఉంది ఈ సంస్థ. గాంధీజీ పుస్తకాలన్నీ ఇప్పటి వరకు దాదాపు 800 పైగా పుస్తకాలను గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్లో ఈ ట్రస్ట్ ప్రచురించింది, ఇంకా ప్రచురిస్తూనే ఉంది. సో మరి నవజీవన్ పత్రిక గురించి, మరి నవజీవన్ ట్రస్ట్ గురించి మనం ఈ సందర్భంలో ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడంతో పాటు మరి గాంధీజీ గారి సేవల్ని మనందరం రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి స్వతంత్ర ఉద్యమంలో వారు పోషించిన పాత్ర గురించి మరి ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనొచ్చు. సో మరి ఈ విధంగా ఎన్నో సేవల్ని అందించిన గాంధీజీ గారికి ఈ సందర్భంలో కూడా మరొకసారి మనం నివాళి అర్పిద్దాం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: దినక చిక్ దినక చిక్ దూం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో, రెయిన్బో ఎఫ్ఎం. ఈ పొద్దు ఈరోజు వరల్డ్ స్మైల్ డే కూడా జరుపుకుంటున్నాము. అండ్ సమాజంలో సానుకూలతను పెంపొందించడానికి ఈరోజు మంచి పనులు చేసే రోజుగా కూడా గుర్తిస్తారు. అండ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి వారి వారి ఆలోచనకు అనుగుణంగా, వారి వారి లక్ష్యాలకు అనుగుణంగా ఏదైనా ఒక మంచి పని చేయాలనుకునే వాళ్ళు ఈరోజు కూడా మరి ఆ పనిని ప్రారంభించే ప్రయత్నం చేస్తారు.

0: the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఈ పొద్దులో. ఈరోజు బేగం అక్తర్ గారి జయంతి కూడా. గజల్, దాద్రా, ఠుమ్రి అంటే ముందుగా గుర్తు చెప్పారు బేగం అక్తర్. వీరిని మల్లికా ఏ గజల్ అంటే గజల్ రాణి అని కూడా పిలిచేవారు. అసలు వీరి పేరు అక్తరిబాయి ఫైజామాద్. ఇప్పటి అయోధ్యలో ఫైజాబాద్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వీరు జన్మించారు. గజల్, ఠుమ్రి, దాద్రా ఈ మూడు పాడటంలో వాయించడంలో ఆమెకు సాటి ఎవరు లేరు అని చెప్పొచ్చు. 7 ఏళ్ల వయసులో సంగీతం మొదలుపెట్టారు. 15 సంవత్సరాల వయసు వచ్చినాటికే సరోజినీ నాయుడు గారి ముందు పాడి మెప్పించారు. పాటకి గౌరవం తెచ్చిన మొదటి తవాయిఫ్ కుటుంబానికి చెందిన గాయని బేగం అక్తర్. తవాయిఫ్ అంటే చిన్న చూపు ఉండే రోజుల్లోనే ఆమె మన ఆకాశవాణి రేడియోలో మరి ఆ సాంగ్స్కి ఎవరైతే వాళ్ళని తక్కువ చూస్తున్నారో మరి ఆ సాంగ్స్ని మన ఆకాశవాణిలో పాడి ఆ వృత్తికి గౌరవం తెచ్చిన కుటుంబం అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మరి వారు కళ్లకు చేసిన సేవ ఎప్పటికీ మర్చిపోలేనిది. మరి ఈ సందర్భంగా వారిని మనం గుర్తుకు తెచ్చుకుంటూ వారికి మనస్ఫూర్తిగా నివాళి అర్పిద్దాం.

0: మొదలు పెడదామా ఇన్వెస్ట్?
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో ఆయన ఈ ఉదయం ప్రసంగించారు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాపై గత ప్రభుత్వం చేసుకున్న 3 ఒప్పందాల్లో ఏదీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

జిల్లాలో సింగరేణి నుంచి 7 మిలియన్ టన్నులు, దిగుమతి ద్వారా 7 మిలియన్ టన్నులని ఒప్పందాలు చేసుకుని 2022లో మొత్తం 14 మిలియన్ టన్నులు సింగరేణే ఇస్తోందంటూ మార్చారని ఆయన తెలిపారు. రాష్టంలో కరెంటు సంక్షోభానికి ప్రభుత్వ పాలనా నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పలేదని విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 1801551కి ఫోన్ చేసి తెలుగులోనే తక్షణ సలహాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2004 నుంచి అమలవుతున్న కిసాన్ హెల్ప్ లైన్ సెంటర్ హైదరాబాద్లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తోంది. ప్రజాసేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ పట్ల మోదీ చూపుతున్న నిబద్దత, సంకల్పం ప్రశంసనీయమని దేశాభివృద్ది, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ కోరారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అక్రాలోని ఘనా ప్యారిస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. క్షయ వ్యాధిపై పోరాటంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు న్యూఢిల్లీలో జోష్ బృందాలను ప్రారంభిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు తాజా ట్యూన్స్ లోకి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

రెయిన్బో 101.9.

0: ఆర్ఎస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.

స్టూడియోలో సమయం 5 గంటలు. ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా గురించి యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. యోగా గురించి మనకు ఉన్న అనుమానాలు, అపోహలు నివృత్తి చేయడానికి మన స్టూడియోస్లో యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. గౌతమ్ గారు నమస్కారం.
1: నమస్తే అండి.
0: సాధారణంగా యోగా వైపు ఒక వ్యక్తి చూశాడు అంటే ఏదో ఒక సమస్య ఉంటేనే యోగా వైపు చూస్తాం, అంటే ఆ సమస్యని తగ్గించుకోవడానికో లేదా యాజ్ ఎ ట్రీట్మెంట్ అని చూస్తాము.

0: మీ దగ్గరికి యోగా నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళల్లో ఎక్కువ శాతం సమస్యలతో వస్తారా, లేదు నేను హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఫిట్గా ఉండాలి బోత్ ఫిజికలీ అండ్ మెంటల్లీ, అలా ఎక్కువ మంది వస్తారా?
1: 30% ఏదో హెల్త్ ఇష్యూస్తోనే వచ్చేవారు, మిగతా వారంతా ఫిట్నెస్ ఫ్రీక్సే. అంటే హెల్దీగా ఉండడం ప్రివెన్షన్ లాగా యోగా మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం యువత వచ్చిన వాళ్ళు హెల్త్ ఇష్యూస్తోనే వస్తున్నారు. హెల్త్ ఇష్యూస్ అంటే మనం చాలా పెద్ద పెద్ద సమస్యలే అని కాదు, ఆ పెద్ద పెద్ద సమస్యలు రావడానికి ప్రారంభమయ్యే చాలా సమస్యలు కూడా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు.
0: ఆధునిక జీవన శైలి, ముఖ్యంగా ఈ సెల్ ఫోను, స్క్రీన్స్, కూర్చొని పనిచేయడం, ఇలాంటివన్నీ లైఫ్ స్టైల్లో మనకు వచ్చేసాయి. ఈ జీవన శైలిలో ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
1: ఒకప్పుడు అంటువ్యాధులతో ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వచ్చేవి, కానీ ఇప్పుడు అన్నీ కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్సే వస్తున్నాయి. అకార్డింగ్ టు సైన్స్ మనకు వచ్చే ప్రతి ఇష్యూ సైకోసోమాటిక్ ప్రాబ్లం అంటారు, అంటే మనస్సు యొక్క పనితీరు వల్ల ప్రభావితం చెంది వచ్చే రోగాలే 99%. ఇంకా 1% అంటే డిజాస్టర్స్ వల్ల, లేదంటే హెరిడిటీ వల్ల, యాక్సిడెంట్స్ వల్ల అలా వచ్చేవి. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రస్తుతం ఈ 99% ప్రాబ్లమ్స్ అంటే స్ట్రెస్ వల్ల వచ్చేవి. ప్రస్తుత సమాజం ఫేస్ చేస్తున్న మొట్టమొదటి ఇష్యూ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. దీని ద్వారా మనకు నెక్ ఇష్యూ, బ్యాక్ ఇష్యూ, హెడేక్స్, ఊబకాయం రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, కఫ్ టు క్యాన్సర్, ఆల్ ఏ రోగాలన్నా తీసుకోండి దానికి ప్రధాన కారణం స్ట్రెస్సే మానసికంగానే. సో అకార్డింగ్ టు WHO తీసుకుందాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సోషల్లీ, ఇంటలెక్చువల్లీ, దెన్ స్పిరిచువల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ కన్సిడర్ యాజ్ ఎ హెల్దీ పర్సన్. యోగాలో మనకు ఒక కొటేషన్ ఉంటుంది, యోగ కర్మసు కౌశలం అని ఉంటుంది. అంటే భగవద్గీతలో చెప్పబడింది, అంటే మనం చేసే ప్రతి పనుల్ని కూడా ఒక స్కిల్ఫుల్గా, ఆర్గనైజ్డ్గా, అద్భుతంగా మనం చేయగలగడానికి ఉపయోగపడేదే మన మానసిక ప్రశాంతత. అది యోగా వల్ల వస్తుంది. ఎప్పుడైతే యోగా అనేది మన జీవితంలోకి ప్రవేశిస్తుందో ఆందోళనలు, ఒత్తిడి తగ్గి మనం చేయాల్సిన పనిని అద్భుతంగా ప్రజెంట్ మూమెంట్లో ఉండి పర్ఫెక్ట్గా చేయడం వల్ల మనస్సు ప్రభావం దాని మీద పడదు, ఓన్లీ స్కిల్ రిజల్టే వస్తుంది. కాబట్టి మనం చాలా హెల్దీగా ఉంటాం. యోగా అంత ఇంపాక్ట్ ఉంటుందన్నమాట.
0: అంటే యోగా ద్వారా వీ కెన్ మేనేజ్ స్ట్రెస్.
1: స్ట్రెస్ అనేది ఆలోచనల యొక్క సమూహమే కదా. అయితే పాత ఆలోచనలు, అయిపోయిన విషయం గురించి ఆలోచించడం, లేదంటే రాబోయే విషయం గురించి ఆలోచించడం. అసలు యోగం అంటే ఏంటంటే పాస్ట్ ఫ్యూచర్ కాకుండా ప్రజెంట్ మూమెంట్లో ఉండేది. సో ప్రజెంట్ మూమెంట్కి అసలు ఆలోచన లేదు. సో యోగా ఎంటర్ అయినప్పుడు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ తాలూకా ఎలాంటి డస్ట్ మన మీద పడట్లేదు. కాబట్టి ద మూమెంట్, ఆ 1 మినిట్లు మీరు యోగా చేసినా, 1 అవర్ చేసినా, లేకపోతే జీవితాంతం ప్రజెంట్ మూమెంట్లో ఉన్నా, ఉన్నంతసేపు స్ట్రెస్ మనకు అంటుకోదు.
0: అయితే ఈ మొబైలు, ల్యాప్టాప్స్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది, ఇప్పుడు అనివార్యం అయిపోయింది. దానివల్ల వచ్చే మెడ నొప్పులు యోగా ద్వారా ఎలా నివారించవచ్చు? మెడ నొప్పి కానీ దానివల్ల వచ్చే ఏ సమస్య కానీ, హౌ డు యోగా ట్రీట్ దెమ్?
1: డెఫినెట్లీ యోగా కెన్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. నా అనుభవంలో భాగంగా నేను దాదాపు ఒక 35 నుంచి 40 కార్పొరేట్ కంపెనీలో, చాలా పెద్ద పెద్దవి వర్క్ చేశాం, కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఫీడ్బ్యాక్స్ని బట్టి నేను ఇది మాట్లాడుతున్నాను. జస్ట్ యోగా చేసిన 2 to 3 weeks వాళ్ళకు దాదాపు ఈ స్ట్రెస్ అండ్ డిజిటల్ ఎంగేజింగ్, మన ట్యాబ్ కావచ్చు, మొబైల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వల్ల అవసరం ఉన్న డిజిటల్ ఎంగేజ్మెంట్ ద్వారా వాళ్ళకు ఇమ్మీడియట్గా వచ్చేది ఏంటంటే ఐసైట్, కళ్ళ నొప్పులు, తర్వాత సర్వెటికల్ స్పాండిలైటిస్, తర్వాత బ్యాక్ పెయిన్ ఇష్యూ, దాని తర్వాత షుగర్ వస్తుంది, ఊబకాయం వస్తుంది, ప్లస్ నిద్రలేమి, ఇన్సోమియా అనేది చాలా పెద్ద ప్రాబ్లం, ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ యుగంలో. సో ఎప్పుడైతే వాళ్ళు కొన్ని రకాల ప్రాక్టీసెస్, ఎస్పెషల్లీ తాడాసనం కావచ్చు, భుజంగాసనం కావచ్చు, కొన్ని రకాల సూర్య నమస్కారాలు కావచ్చు, లేకపోతే కొన్ని అవసరం ఉన్న వక్రాసనం, బేసిక్ ట్విస్ట్లు కావచ్చు, ఇవి శరీరాన్ని ముందు రోగం లేకుండా అందులో ఉన్న నొప్పి సంబంధించిన విషయాలను క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్రీతింగ్, ప్రాణాయామ రిలేటెడ్ ప్రాక్టీస్లు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ మానసిక స్థితిని బ్యాలెన్స్ చేస్తుంది, ఎందుకంటే మన బ్రీత్కి మైండ్కి లింక్ ఉంటుంది. అలాగే ధ్యానం ఏం చేస్తుంది అంటే ఒత్తిళ్ళన్ని తీసి ఒక నిర్మలమైన మనస్సు రావడం పనిచేస్తుంది.
0: అయితే యోగా

0: వీడియోస్లో చూసి నేర్చుకోవడం ఒక పద్ధతి, లేదు ఒక గురువు దగ్గర ఒక సిస్టమేటిక్గా ఫిజికల్గా నేర్చుకోవడం ఒక పద్ధతి. ఈ రెండిట్లో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు?
1: యాక్చువల్గా ప్రస్తుతం మొత్తం కూడా మనకు ఏఐ కానీ కంప్యూటర్స్ కానీ లేకపోతే టెక్నాలజీ దొరికిపోయింది, చేతిలోనే మనకు ప్రతి విషయం తెలుస్తుంది. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా కొంచెం గ్రిప్ ఉండి ప్రీ అండ్ పోస్ట్ థింగ్స్ మీద అవేర్నెస్ ఉంటే, అంటే మనకు ఆ వీడియోల్లో కానీ లేకపోతే రీల్స్లో కానీ షార్ట్స్లో కానీ ఏదైనా ఒక హైలీ రిజల్ట్ ఓరియంటెడ్ థింగ్ని మాత్రం చూపిస్తారు, కానీ దానికి ప్రిపరేషన్ కానీ పోస్ట్ ప్రిపరేషన్ కానీ, ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు అనుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన పదం, ఇప్పుడు రీల్స్లో దాని ప్రిపరేషన్ అవన్నీ చూపించకపోవచ్చు, డైరెక్ట్ సూర్య నమస్కారాలు 12 స్టెప్స్ చూపిస్తారు. అదే మనం డైరెక్ట్ సూర్య నమస్కారాల వీడియోలు చేయడం వల్ల మైనస్ పాయింట్ ఏంటంటే, ముందు బాడీకి ప్రిపరేషన్ ఉండదు కాబట్టి బాడీ పెయిన్స్ వస్తాయి డైరెక్ట్ సూర్య నమస్కారాలు చేస్తే. తర్వాత పోస్ట్ ప్రిపరేషన్ ఉండదు కాబట్టి ఆ బ్యాక్ పెయిన్ డే అంతా స్ట్రెయిన్ బాడీ పెయిన్స్లో కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నిపుణుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే, నిజంగానే మీకు డే 1 సూర్య నమస్కారం నేర్పించరు, వాళ్ళకు కొంచెం యోగాని అలవాటు చేసిన తర్వాత నేర్పిస్తారు. అండ్ మీకు సూర్య నమస్కారాలు నేర్పించే టైంకి ముందు బాడీని వామప్తో మంచిగా ప్రిపేర్ చేస్తారు, ప్లస్ మీ ఏజ్ని, వయస్సుని, ఫ్లెక్సిబిలిటీని, స్ట్రెంగ్త్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆ సూర్య నమస్కారాన్ని కూడా మాడిఫై చేస్తారు. ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉంటే ఫార్వర్డ్ బెండింగ్ని, మోకాలు నొప్పి ఉంటే నీ స్ట్రెంగ్త్ చేయించుకొని, అలా ఒక్కొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే చాలా కన్వర్జేషన్ చేసిన తర్వాతనే మనం యోగా క్లాసులో అలౌ చేస్తాం, అలా చేసి చిన్న చిన్న మార్పుల ద్వారా చేయించి ఇంత చేయించిన తర్వాత మళ్ళీ బ్యాక్ రిలాక్సేషన్ అనే ఒక పెద్ద ఘట్టం ఉంటుంది యోగాలో, అది చేయించి శవాసన లాంటివి చేయిస్తాం కాబట్టి ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు నిజంగానే మీకు ఈ ప్రీ అండ్ పోస్ట్ ప్రిపరేషన్ మీద గ్రిప్ ఉంటే మీరు చూసి కూడా చేసుకోవచ్చు వీడియోస్ ద్వారా, తప్పేం లేదు.
0: ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ హ్యాస్ బికమ్ కామన్.
1: అవును,
0: సాధారణంగా నీకు బీపీ ఉందా అంటే ఉందంటున్నారు, షుగర్ ఉందా అంటే ఉందంటున్నారు, ఊబకాయం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ని తగ్గించడానికి మనం యోగాని ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది?
1: ప్రతి ఒక్కరూ వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఆరోగ్యము మన చేతిలో నుంచి దాటిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్కి సెట్ రైట్ 100% పొజిషన్ తెచ్చుకోవడం అనేది ఛాలెంజింగ్గా చాలా ఎఫర్ట్స్తో కూడుకున్నది. కానీ మీరు ఆరోగ్యంగానే ఉన్నప్పుడు మరింత ఆరోగ్యంగా ఉండడానికి డెఫినెట్లీ మీ చేతుల్లో పని. ఇక్కడ యోగా అనేది లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేస్తుంది. ప్రపంచంలో యోగాని పక్కన పెడితే 100 రకాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విద్యలు ఉండొచ్చు. లైక్ మీరు వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు, బ్యాడ్మింటన్ ఆడొచ్చు, క్రికెట్ ఆడ, అలా రకరకాలు, ఎందుకంటే ఎవరికి నచ్చిందో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆడుతూనే ఉంటారు. అయితే ఇక్కడ యోగా అనేది మదర్ ఆఫ్ ఆల్ ద ప్రాక్టీసెస్ అని చెప్తా, యాజ్ ఎ యోగా టీచర్గా గర్వంగానే చెప్తున్నాను, అట్ ది సేమ్ టైం మీకు సైంటిఫిక్గా ఎవిడెన్స్ కూడా చెప్తున్నాను. సో అకార్డింగ్ టు WHO తీసుకుందాం, ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, సోషల్, స్పిరిచువల్, ఇంటలెక్చువల్ అన్ని రకాలుగా బ్యాలెన్స్గా ఉంటేనే అతను ఆరోగ్యవంతుడు. అయితే మీకు ప్రపంచంలో ఉన్న ఏ యోగా కాకుండా ఇతర విద్యలు శరీరం దగ్గరనే ఆగిపోతాయి, కొన్ని విద్యలు మనస్సు దగ్గరికి వెళ్తున్నాయి, కానీ సోషల్గా, ఇంటలెక్చువల్గా, కొంచెం ఆధ్యాత్మికంగాను, భావోద్వేగపరంగాను మిమ్మల్ని బ్యాలెన్స్ చేయగలిగేది యోగా. ప్రాణాయామం అనుకోండి, మనస్సు కోసం ఉపయోగపడతాయి. యోగా యొక్క ఇన్ఫర్మేషను మీ మెంటల్గా స్ట్రెంగ్తెన్ చేస్తుంది, ఆ బిహేవియర్ ఏం చేస్తుంది, సోషల్గా మిమ్మల్ని వెల్బీయింగ్ చేస్తుంది, అలానే ఇంటలెక్చువల్గా కూడా మీరు చాలా స్ట్రాంగ్ ఉంటారు. మెడిటేషన్ ఏం చేస్తుందంటే అన్నింటినీ కూడా ప్రశాంతత తీసి మీరు మీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అసలు ఎందుకు, ఏమిటి, ఎలా అనే అన్ని క్వశ్చన్స్కి మీ మెడిటేషన్ ఆన్సర్ ఇస్తుంది. ఇట్ ఈస్ అ కంప్లీట్ ప్యాకేజ్. యోగా మన లైఫ్ స్టైల్ని కంట్రోల్ చేస్తుంది, అంటే డిసిప్లిన్ని తీసుకొస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, అదే మన అలవాట్లని కూడా కంట్రోల్ చేస్తుంది. లైక్ ఆహారాన్ని కూడా మనం ఏం తినన్నో అదే తింటాం, ఎంత తినన్నో అంతే తింటాం, ప్లస్ నిద్ర కూడా టైంకి వస్తుంది టైంకి, ప్లస్ మన శరీరంలో అన్ని సిస్టమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేసి మన జీవక్రియని మెరుగుపరుస్తుంది కాబట్టి యోగా ఇస్ ద బాస్.
0: ఇప్పుడు మైనర్ సిస్టమ్స్, మేజర్ సిస్టమ్స్ అన్నారు కదా సార్, ఒక్కసారి వాట్ ఆర్ ద సిస్టమ్స్ చెప్పండి.
1: సో మేజర్ అంటే మన శరీరంలో హృదయ వ్యవస్థ, ఓకేనా, తర్వాత జీర్ణక్రియ, ఒక డైజెషన్ సిస్టమ్ కావచ్చు, పల్మనరీ సిస్టమ్ కావచ్చు, సర్క్యులేటరీ సిస్టమ్ కావచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ కావచ్చు, ఓకేనా, ఈ సిస్టంలన్నీ మేజర్ కిందకి వస్తాయి. మైనర్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, మైనర్ అంటే ఇంకా చిన్న చిన్న, దాంట్లో చిన్న చిన్న ఇబ్బంది వచ్చిన మనిషి యొక్క డిజాస్టర్ మీద ఏముండదు. సో అలాంటి సిస్టమ్, ఈ యొక్క మేజర్ సిస్టమ్ అండ్ మైనర్, ఈ అన్ని సిస్టమ్స్ యొక్క పర్ఫెక్ట్ పనితీరువే ఆరోగ్యానికి మనకు కనిపించేది అన్నమాట.

0: యోగా రోజుకి సుమారుగా ఎంతసేపు చేస్తే ఇట్ ఈస్ ఇనఫ్?
1: పర్ఫెక్ట్గా ఇంతసేపు చేయాలి అని ఏం లేదు, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి డైలీ ఒక 20 మినిట్స్ చేసినా చాలు. అలాగే కొంతమంది సాధకులు అంటే యోగులు, కొంతమంది సాధకులు తన జీవితాన్ని సాధనలో పెట్టిన వ్యక్తులు చాలామంది కూడా వాళ్ళ యొక్క సాధన 3 నుంచి 8 గంటలు కూడా ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న క్వశ్చన్ ఈ జంజీ లేదంటే ప్రస్తుతం ఉన్న యువతకి లేదంటే తక్కువ టైం ఉన్న వాళ్ళకి హెల్ప్ కావాలంటే కేవలం 20 మినిట్స్ చాలండి. ఈ 20 మినిట్స్ కనుక వాళ్ళు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు బేసిక్ ఆ హెల్త్ రిక్వైర్మెంట్ అయితే సాధిస్తారు.
0: యోగా ప్రారంభించాలి అనుకునే వాళ్ళకి మీరు ఇవ్వదలుచుకున్న సూచనలు ఏమిటి?
1: జీవితంలో ప్రతీది మనము ట్రై చేసి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి. సో యోగా నిపుణుల్ని కానీ ఎవరిని అడిగినా వాళ్ళు యోగా గురించి చెప్పే బెనిఫిట్స్ని ముందు తెలుసుకోండి. సైంటిఫికల్గా ఎలా ఉంది, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అసలు ఎవరు కనిపెట్టారో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని ఈ విద్య 1000 సంవత్సరాల నుంచి ఉంది. మరి ఆధునిక మానవుడికి మీద ఎలా పనిచేస్తుందో ఒక లాజికల్గా కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. అందరికీ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ఈరోజే ఒక 5-10 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఇమ్మీడియట్గా ఒక మంచి గురువుని వెతుక్కోండి మీ ఇంటి దగ్గరలో, మీకు ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో ప్రారంభించండి.
0: యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అంటే చాలా ఆరోగ్యకరంగా మీరు ఎదగండి అనే థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు మనందరం జరుపుకుంటున్నాం. ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి చాలా అవసరమైన విషయాలు, ముఖ్యమైన విషయాలు, యోగా పట్ల మాకున్న అనుమానాలు నివృత్తి చేస్తూ మేము యోగా వైపు ప్రయాణం చేసేలాగా మీరు చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలు సార్. గౌతమ్ గారు నమస్కారం.
1: నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా అనే అంశం గురించి యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రసారమైన కార్యక్రమం. ఇది ఈరోజు పునర్ప్రసారమైంది. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్, మీరు వింటున్నారు రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బో తో మీ జీవితం రంగులమయం. ఎస్, వచ్చేసానండి. మన జెన్ జీస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్న విషయాలు మనం కొంచెం ఫ్లెక్స్ చేసుకోవడానికి, అలాగే కొంతమంది జెన్ జీ అంటే పడని వాళ్ళు మన పైన విసురుతున్న రాళ్ళని తిరిగి వాళ్ళ మనం ఆయుధాలుగా చేసుకుని వాళ్ళ మీదకే వదిలేలాగా మన మాటల తూటాలు ఈరోజు ఉండబోతున్నాయన్నమాట. సో అలా మన గురించి మనం ఫ్లెక్స్ చేసుకోవడానికి మనం డిజైన్ చేసుకున్న ఒక మంచి ప్రోగ్రామ్.

ప్రోగ్రామే జెన్జీ. సో ఈరోజు మంచి మంచి ముచ్చట్లు తీసుకొచ్చిన, సో మంచిగా మాట్లాడుకుందాం అన్నారు. సో స్టే ట్యూన్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.8 మెగాహెర్ట్జ్ జెన్జీ విత్ మీ ఆడిటర్ నా. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz and Z with me RJ చందన. Rainbow తో మీ జీవితం రంగులమయం. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం జెన్జీస్ మీద పడే రాళ్ళని ఆయుధాలుగా చేసుకొని మనం ఎలా వాళ్ళని మన ఆయుధాలని విసరబోతున్నాము, అలాగే మనము చేస్తున్నటువంటి మంచి పనులను ఎలా ఫ్లెక్స్ చేసుకుంటున్నాము అనే దాని గురించి ఈరోజు మాట్లాడతా అని చెప్పాను కదా. సో మన జెన్జీస్కి ట్రావెల్ అంటే ఇప్పుడు కేవలం ఒక ప్లేస్కి వెళ్ళడం రావడం కాదు, ఎక్స్పీరియన్స్ కోసం ట్రావెల్ చేయడం. అందుకే ఒక కొత్త ట్రెండ్ కూడా కనిపిస్తుంది, రూమ్ రోటరింగ్ ఆన్ హాలిడే. అంటే పేరు కాస్త ఫన్నీగా ఉన్నా

కాన్సెప్ట్ మాత్రం చాలా రిలేటబుల్. హాలిడేకి వెళ్ళి ఉదయం నుంచి రాత్రి వరకు సైట్ సీయింగ్ అంటూ పరుగులు పెట్టకుండా హోటల్ రూమ్లోనే స్లోగా ఉండడం, ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, సినిమా చూడడం, మ్యూజిక్ వినడం, విండో నుంచి వ్యూ చూస్తూ చిల్ అవ్వడం. అసలు హాలిడేకి వెళ్ళి కూడా టైర్డ్ అయిపోవడం ఎందుకు? కొన్నిసార్లు ఏమీ చేయకుండా ఉండడమే అసలైన వెకేషన్ కదా. ఎక్కడెక్కడికో తిరిగావు అని అడిగితే ఎక్కడికి వెళ్ళలేదు కానీ చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేశా అని చెప్పే రోజులు వచ్చేసాయన్నమాట. అంటే ఇప్పుడు అంతా ఖర్చు పెట్టి అక్కడికి పోయి ప్రశాంతత తెచ్చుకోవడం ఎందుకు అని అంటారా? చాలాసార్లు మన రెగ్యులర్గా ఉన్న ప్లేస్లోనే అక్కడ కూర్చొని మనం ఎంత ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నా కూడా ఒక్కోసారి అది ఎందుకో సెట్ అయినట్టు అనిపించదు. సో మన ప్లేస్ చేంజ్ చేసి అక్కడ రెస్ట్ తీసుకొని వచ్చి అక్కడ మెమరీస్తో మనం మన బాల్కనీలో కూర్చొని అక్కడ కాఫీ తాగినప్పుడు అరే వా, నిజంగా హ్యాపీనెస్ అనేది ఈ ఉరుకులు పరుగుల మధ్యలో లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఇంకేదో చూసేద్దాము, ఇంకేదో చేసేద్దాము, ఇంకేదో మెమరీస్ క్రియేట్ చేసుకుందాము అనే దానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో సైలెంట్గా స్లోగా మన లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలి అని ఆలోచించుకోవడానికి కూడా మనం టైం తీసుకొని అదే బాల్కనీ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. దీనికి మన ఆ వెకేషన్ అనేది హెల్ప్ చేస్తుంది అని జెన్జీస్ చెప్తున్నాయి. అదే మేము ఫ్లెక్స్ చేసుకునే విషయాలు. సో పెద్దవాళ్ళందరూ జెన్జీస్ని కాస్త కోప్పడే ముందు వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నారు అని ఒక్కసారి గమనించగలిగితే గనిగితే కనుక చాలా చాలా గొప్ప విషయాలు మా జెన్జీస్ అనేది చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే జెన్జీస్ కొంచెం మనం కూడా ఏది ఏదైనా సరే ఒక లిమిట్ని దాటకుండా చేస్తే ప్రతి ఒక్కరి ప్రశంసలు మనం అందుకుంటామన్నమాట. అంటే కొంచెం పెద్ద పెద్ద పదాలు వాడితే మనకు కూడా అవును మేము కూడా పెద్ద పదాలు వాడగలము లేదా చిల్గా కూడా ఉండగలము అని చెప్పిన వాళ్ళం అవుతామని అదన్నమాట సంగతి. సో మంచి సాంగ్ వినిద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మన జెన్జీలో మ్యూజిక్ ఉన్న క్రేజ్ గురించి అస్సలు చెప్పని అవసరం లేదు కదా. కానీ ఇప్పుడు కాన్సర్ట్ అంటే కేవలం ఫేవరెట్ సింగర్ని లైవ్లో చూడడం మాత్రం.

కాదు. దానికోసం చాలా ఏంటి, కంప్లీట్గా ఒక ట్రిప్పే ప్లాన్ చేస్తున్నారు చాలా మంది కదా. అండ్ ఐ థింక్ దీనిపైన కూడా ఒక సర్వే జరిగింది. నేను షాక్ అయ్యా, దీనిపైన కూడా సర్వేనా అని చెప్పేసి. సో 2026లో 62% మంది ఇండియన్ జెన్జీ వాళ్ళు కాన్సర్ట్స్ లేదా మ్యూజిక్ ఫెస్టివల్స్ కోసం ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారట. సో 76% మంది ఒక కాన్సర్ట్ లేదా మ్యూజిక్ ఫెస్టివల్ వల్లే ఒక సిటీని ఫస్ట్ టైం విజిట్ చేశామని చెప్పారట. సి, ఒక కాన్సర్ట్ కోసం, మ్యూజిక్ లైవ్ కోసము, అంటే తన ఫేవరెట్ సింగర్ ఎక్కడ పర్ఫామ్ చేస్తే అక్కడికి ట్రిప్పే ప్లాన్ చేసుకుంటున్నారట. చూడండి హైదరాబాద్, మనం ఇక్కడ వీకెండ్లో ఇక్కడ కాన్సర్ట్ అక్కడ దాంట్లో నాన్ చూసుకుంటే కొంతమంది అయితే లైవ్ బ్యాండ్ కోసము సిటీసే ఫస్ట్ టైం చూస్తున్నారట. చూసుకోవాలి మరి. అంటే ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎక్కడ పర్ఫామ్ చేసినా టికెట్ తీసుకొని పోవడము, ఫ్రెండ్స్తో ట్రిప్ ప్లాన్ చేయడము, కొత్త సిటీలో ఫుడ్ ట్రై చేయడము, కాన్సర్ట్ తర్వాత లేట్ నైట్ కన్వర్జేషన్స్, ఇవన్నీ కలిపి ఒక కంప్లీట్ మెమరీ అయిపోతుంది. మ్యూజిక్ ఇప్పుడు మన ప్లేలిస్ట్నే కాదు, మన ట్రావెల్ ప్లాన్స్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఎస్ ఎస్ అర్ నో చెప్పండి. అవును కదా, నిజంగా బాగుంటుంది కదా ఆ కాన్సెప్ట్కి వెళ్ళాలి అన్న ఒక థాట్, అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడము, ప్లాన్ చేయడము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మ్యూజిక్ని ఎంత ఎంజాయ్ చేస్తామో లేదో తెలియదు, కానీ యాక్చువల్గా మన ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళాము అన్న ఆ హ్యాపీనెస్ ముందు ఆ మ్యూజిక్ షోయే ఎందుకు పనికిరాదు అనిపిస్తుంది నాకైతే. దాని తర్వాత కన్వర్జేషన్స్, అరే ఇలా జరిగింది, అలా జరిగింది, ఇది చేశారు, అది చేశారు, అక్కడున్న ప్రతి మూమెంట్ మనకు అప్పుడు హ్యాపీనెస్ ఇవ్వకపోయినా కొన్ని డేస్ తర్వాత అయినా మనం చెప్పుకోవడానికి అదొక మంచి ఫీల్ ఇస్తుంది. ఏమంటారు, ఎస్ నాకైతే అది చాలా చాలా నచ్చింది అనమాట. సో ఇంకా అలాంటి మెమరీస్ని క్రియేట్ చేసుకుందాము. ఎస్, ఇందాకే ఏంటి చందన, ఇందాకే ప్రశాంతంగా మనము ట్రావెల్ చేసి అక్కడే ప్రశాంతంగా ఉండాలి అని అన్నాము. ఇప్పుడు మళ్ళీ క్వైట్ కాంట్రాస్ట్గా కాన్సర్ట్స్ కోసమే ట్రావెల్ చేయాలి అని చెప్తున్నావు. అంటే నేను కాన్సర్ట్స్ కోసము ట్రావెల్ చేయాలని చెప్పట్లేదు, ఇక్కడ సర్వే చెప్తోందండి. సర్వే, నేను కాదు. ఏమంటారు, అదన్నమాట సంగతి. అది సర్వేసుకున్న డిమాండ్, అది సర్వేసుకున్న అది, ఇది ఇదే ఏదో ఒకటి. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్ జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము మన జెన్జీస్ పైన విసిరే రాళ్ళని ఆయుధాలుగా మలిచి మనం ఎలా బౌన్స్ బ్యాక్ అవుతున్నాము, మనం చేస్తున్న మంచి పనిని ఎందుకు గుర్తించట్లేదు అనే దానిపైన నేను చాలా చెప్పాను. సో అలాగే ఇంకొంచెం మన అసర్ధాలు కూడా మనం చేస్తున్నది కూడా చెప్పాలి కదా. సో అందుకని మన జెన్జీస్కి ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఓల్డ్ ఈజ్ బికమింగ్ న్యూ అగైన్. ఆహా, ఎంత బాగుంది కదా వినడానికి. ఒకప్పుడు మనకి నార్మల్గా అనిపించిన ఓల్డ్ సాంగ్స్, ఓల్డ్ ఫోటోస్, ఓల్డ్ ఫ్యాషన్, ఓల్డ్ గ్యాడ్జెట్స్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. 2016లో వాడిన ఫిల్టర్స్, అప్పటి సాంగ్స్, బ్లరీ ఫోటోస్ ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో నాస్టాల్జీగా తిరిగి వస్తున్నాయి అన్నమాట. అప్పట్లో లైఫ్ ఎంత సింపుల్గా ఉండేదో గుర్తు చేసుకుంటూ ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఆ ఫేజ్ అనేది చాలా లైఫ్లో నేను అప్పుడప్పుడే కొత్తగా లైఫ్ని చూస్తున్న డిఫరెంట్ పర్స్పెక్టివ్లో

అన్నమాట. సో నాకు నిజంగా ఆ డేస్ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి అన్నమాట. అందుకే అసలు మనం పాత విషయాలకి ఎందుకు ఇంతలా పాత విషయాలని లవ్ చేస్తామో తెలుసా? అసలు వాటితో ప్రతి దానికి మెమరీతో అటాచ్ అయ్యి ఉంటాయన్నమాట.

ఎప్పుడు న్యూగానే అనిపిస్తుంటాయి అన్నమాట. నిజంగా నాకు అసలు ఇయర్స్ ఇయర్స్ అసలు ఎంత గడిచిపోతున్నా కూడా నేను ఇంకా ఆ 2016-17 ఆ ఫేజ్లోనే ఉండిపోయా, ఇంకా కరోనా బిఫోర్ స్టేజ్లోనే ఉండిపోయా. అవన్నీ దాటిపోయి 6 ఇయర్స్ అవుతున్నా కూడా ఇంకా ఎందుకో అక్కడే స్టక్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. చాలామందికి ఇంకా అసలు ఇయర్స్ గడిచిపోతున్నా కొత్త మెమరీస్ కంటే కూడా ఆ ఇయర్సే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఏమో వింతగా కదా. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.8 MHz జెన్సీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమే. మంచి సాంగ్ వినేసేద్దాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

0: تجد له.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz and Z with me. ఆజ్ చిందన రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం మన జెన్జీస్ కష్టాలు, మనం ఎట్లా వాటిని ఫేస్ చేస్తున్నాము, మనకున్న ఎబిలిటీస్ని ఎలా ఫ్లెక్స్ చేసుకోవాలి మనము అని మాట్లాడుకుంటున్నాం కదా. సో అలాగే రోజంతా ఫోన్లో స్క్రోలింగ్, రీల్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్ ఇలా గడిచిపోయాక మన జెన్జీలో చాలామంది మళ్ళీ హాబీస్ వైపుకి వెళ్తున్నారు. క్రోషే చేయడము, పాటరీ, పెయింటింగ్స్, కుకింగ్, జర్నలింగ్, ఇలా స్క్రీన్కి దూరంగా చేతులతో ఏదైనా క్రియేట్ చేయడం మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. దీనికి హ్యాబీ మ్యాక్సింగ్ అనే పేరు కూడా వచ్చింది అది అన్నమాట. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ హాబీలో ఎక్స్పెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఎంజాయ్ చేస్తే చాలు. ఒక గంట ఫోన్ పక్కన పెట్టి పెయింటింగ్ చేయడం కావచ్చు, మ్యూజిక్ పెట్టుకొని కుకింగ్ చేయడం కావచ్చు, లేకపోతే సింప్లీ డైరీలో ఏదో రాసుకోవడం కావచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు ఆన్లైన్లో ఉండాల్సిన అవసరం లేదు కదా, కొంచెం మనతో మనం ఆఫ్లైన్లో ఉండటం కూడా చాలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. ఎస్, అది జెన్జీస్ చేస్తున్నాయి. సో ఇంకా దాన్ని ఫ్లెక్స్ చేసి అవునమ్మా అవునానా మీరు ఏదో అనుకుంటున్నారు, నేను పాటరీ నేర్చుకుంటున్నాను, నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, స్క్రీన్కి దూరంగా ఉంటున్నాను అని చెప్పాలి. అది మనమే కదా, మన గురించి మనమే చెప్పుకోవాలి, ఇంకెవరు చెప్తారు.

ఎస్ జెన్జీస్ కమ్ అండ్ టెల్, మేము అది కాదు, ఫోన్ అడిక్ట్స్ మీకు కాదు, మేము కూడా చాలా క్రియేటివ్ అని చెప్పేద్దాం. ఏమంటారు? ఎస్, సూపర్ సాంగ్ వచ్చేస్తుంది, వినేసేయండి. ఎస్, స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. అది మనము చాలా వరకు కొన్నిటి గురించి మనం ఒకలాగా ఆలోచిస్తాము, మన ఎదుటి వాళ్ళు ఇంకొకలాగా ఆలోచిస్తారు. అమ్మ ఒకలాగా ఆలోచిస్తుంది, కూతురు ఇంకొకలాగా ఆలోచిస్తుంది. కొంతమందికి సిక్స్ నెంబర్ సిక్స్ ఏమో సిక్స్ లాగా అనిపిస్తుంది, ఇంకొంతమందికి ఆపోజిట్లో చూసే వాళ్ళకి అది నైన్ లాగా కనిపిస్తుంది. సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. సో అలాంటి రెండు పర్స్పెక్టివ్స్ని కలిపి మాట్లాడే మన షోయే అను అంత. సో అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. సో రెడీ, వెల్కమ్ టు అనువంత. వినేసేయండి ఈరోజు అనువంత ఎపిసోడ్.

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మన లైఫ్లో ప్రతిరోజు మార్నింగ్ ఒక అద్భుతమైన యుద్ధం జరుగుతుంది. అదే ద గ్రేట్ మార్నింగ్ రేస్. ప్రతి మార్నింగ్ మనం బెడ్ మీద అలాంటి ఇలాంటి నిద్ర కాదు, మంచిగా డీప్ స్లీప్లో ఉంటాం. అండ్ అప్పుడే మన ఫోన్లో అలారం మోగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ స్నూజ్ బటన్కి ఓ దెబ్బ వేసి ఇంకా 2 నిమిషాలు, ఇంకొక 5 మినిట్స్ అని చెప్పి మళ్ళీ పడుకుంటాం. కట్ చేస్తే చాలు, లేచేసరికి టైం డైరెక్ట్గా 8:30 or 8:45 అయిపోయి ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ లేవగానే ఒక రేస్ జరుగుతుంది. అమ్మా నా డ్రెస్ ఎక్కడా, అమ్మా నా ఐడి కార్డ్ చూసావా, టిఫిన్ బాక్స్ పెట్టావా అంటూ ఇల్లంతా హడావిడి. అలాంటి ఒక నార్మల్ మార్నింగ్ ప్రియా ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రియా, ప్రియా టైం ఎంతైందో చూసావా? అమ్మా 7 నుంచి లేపుతున్నా, 8 అవుతుంది, లెయ్యి. ఏంటి 8? అమ్మా నా అలారం మోగలేదా? మోగింది. మరి నువ్వే ఆపేశా? నేనా? చాచాచా నువ్వే, అది కూడా 3 సార్లు. ఆహ్ సరే సరే అమ్మా, నా బ్లాక్ టాప్ ఎక్కడా? నాకేం తెలుసు, నిన్ను ఇక్కడే పెట్టాను, అందుకే చెప్తా అన్ని రాత్రే పెట్టుకో అని. అమ్మా ప్లీజ్ ఇప్పుడు లెక్చర్ ఇవ్వకు, బ్లాక్ టాప్ ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు ప్రియా. అయ్యో దొరకట్లేదే, సరే సరే ఈ బ్లూది వేసేసుకుంటాలే. అమ్మా నా జీన్స్ వాష్ చేసావా? ప్రియా ఓకే ఓకే అడగకూడదు, అర్థమైంది అర్థమైంది. టిఫిన్ దును ముందు రా, టైం లేదమ్మా. టైం లేకపోవడం ఏంటి, నువ్వు లేట్గా లేచావు. సరే సరే సారీ. అమ్మా నా ఐడి కార్డ్ చూసావా, నిన్న టేబుల్ మీదే పెట్టాను. ప్రతిరోజు అన్ని టేబుల్ మీద ఎందుకు పెడతావు ప్రియా నువ్వు? మళ్ళీ పొద్దునే నన్ను అడుగుతావు. నీ బ్యాగ్లో చూడు. చూస్తున్నా అమ్మా చూస్తున్నా, కన్నా బ్యాగ్లో లేదు. సైడ్ పాకెట్లో చూడు. దొరికింది దొరికింది, యు ఆర్ మై సేవియర్ అమ్మా, థ్యాంక్ యూ. ప్రియా రోజు పొద్దున్నే ఇదే చేస్తావు నువ్వు, ఫస్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ తిను, ఆఫీస్లో తింటాలి అమ్మా. పోనీ టీ? వద్దు వద్దు, అది కూడా ఆఫీస్లో తాగేస్తా. నిన్నేమో అమ్మా రేపటి నుంచి ఎర్లీగా లేస్తా, రోజు మార్నింగ్ కలిసి ఇద్దరం టీ తాగుదాం, యాక్చువల్లీ టీ కూడా నేనే పెడతా అని పెద్ద డైలాగ్ వేసావు. అది నిన్న రాత్రి ప్రియా చెప్పిన మాటలమ్మా.

ఇవాళ మార్నింగ్ ప్రియా సిచ్యువేషన్ వేరు. అదే అదే, సరే సరే బాయ్ అమ్మా, మెల్లగా వెళ్ళు. ఓకే ఓకే. మన మార్నింగ్ కూడా కొన్ని రోజులు ఇలానే ఉంటుంది కదా. లేట్గా లేస్తాం, దొరికిన బట్టలు వేసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం, రోడ్ మీద ట్రాఫిక్ని తిట్టుకుంటూ కాలేజ్కో ఆఫీస్కో రీచ్ అవుతాం. ఎవరైనా ఎందుకు లేట్ అయింది అని అడిగితే రీజన్స్ మాత్రం రెడీగా పెట్టుకుంటాం. అరే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండే తెలుసా, సిగ్నల్ పడింది, క్యాబ్ లేట్ వచ్చింది, ఎక్సెట్రా ఎక్సెట్రా అని. కానీ ఎక్కడో నిజం మనకు కూడా తెలుసు, లేట్ అయింది యాక్చువల్లీ మన వల్లే అని. ఎనీవే, ప్రియాకి ఆ హడావిడంతా మార్నింగ్తో అయిపోయిందా లేక ఆ ఇరిటేషన్ ఈవినింగ్ వరకు ఫాలో అయిందా, పదండి చూద్దాం. హాయ్ తల్లి, వచ్చేసావా? హౌ వాజ్ యువర్ డే బెటా? బాగానే ఉండేలే అమ్మా. ఏమైంది ప్రియా, ఆ ఫేస్ అలా పెట్టావు? మార్నింగ్ నాకు లేట్ అయింది కదమ్మా, మీటింగ్కి వెళ్ళేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది, మా మేనేజర్ ఫుల్ తిట్టాడు, లంచ్ కూడా చాలా లేట్గా చేశా అండ్ నేను లంచ్ చేస్తున్నప్పుడే మా మేనేజర్ మళ్ళీ పిలిచాడు, మార్నింగే డోస్ పడింది కదా అని ఇంకా నేను కూడా తింటున్నా ఇది చేస్తున్నా అని చెప్పకుండా వెళ్ళిపోయా. ఫుల్ వర్క్ అమ్మా, అసలు నా లంచ్ కూడా ఫినిష్ చేయలేదు నేను. అయ్యో తల్లి, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండేమో కదా, చాలా ఆకలి అవుతుందమ్మా, ఒక దోశ వేసి ఇవ్వవా? ప్రియా ప్రియా ప్రియా, అలా కాలు చేతులు కడుక్కోకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చోకు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను నీకు దోశేసిస్తా. అబ్బా సరే వెళ్తున్నాలే, ఇదిగో తీసుకో, కొంచెం టీ లేదా కాఫీ కూడా ఏమైనా పెట్టివ్వమంటావా, హెడేక్గా కూడా ఉందేమో కదా. హా అమ్మా ఇవ్వవా ప్లీజ్, అండ్ ఇంకొక దోశ కూడా. ఎంత ఆకలి పెట్టుకున్నావో చూడు, మార్నింగ్ లేట్గా లేచావు, అన్నీ వెతుక్కుంటూ టైం అయిపోయింది, టిఫిన్ కూడా తినలేదు, మళ్ళీ లంచ్ కూడా సరిగ్గా చేయలేదన్నావు. అమ్మా ఇప్పుడు నేను తినేటప్పుడు కూడా తిట్టాలా? సరే సరే తిను. కానీ నిజంగా అమ్మా, పొద్దున్నుంచి ఏదో రేజ్లో ఉన్నట్టు ఉంటుంది, లేచిన దగ్గర నుంచి ఆఫీస్ రీచ్ అయ్యే వరకు ఒక్క నిమిషం కూడా కామ్గా లేదు తెలుసా. మరి కొంచెం ముందే లేవచ్చు కదా ప్రియా, అది చెప్పడం ఈజీ అమ్మా, నువ్వేమో అలారం మోగక ముందే లేస్తావు, నీకేం తెలుస్తుంది నా కష్టాలు. నాకు తెలీదా? అంటే నువ్వు ఎప్పుడు టైంకి రెడీగా ఉంటావు కదా. ప్రియా నేను పొద్దున లేచేది ఓన్లీ నా కోసం అనుకుంటున్నావా? మరి నీకు టిఫిన్ రెడీ చేయాలి, మీ నాన్నకి లంచ్ బాక్స్ పెట్టాలి, బట్టలు బ్యాగ్స్ కీజ్, ఎవరికి ఏది దొరకకపోయినా అమ్మా అని నన్నేగా అడుగుతారు. మీరు టైంకి బయలుదేరితేనే నాకు ప్రశాంతం, మీకు లేట్ అయితే మీతో పాటు నేను కూడా పరిగెడతానే ఉండాలి. మరి నీకు చిరాకు రాదా అమ్మా? ఎందుకు రాదు, వస్తుంది, కానీ అమ్మని కదా, నాకు ఇలా ఏ ఎక్సెప్షన్స్ ఉండవు. సరే సరే ముందు తిను, చల్లారిపోతుంది. అమ్మా ఏంట్రా, రేపటి నుంచి నా బట్టలు బ్యాగ్ అన్నీ నేను రాత్రే రెడీ పెట్టేసుకుంటా, మిమ్మల్ని మార్నింగ్ అస్సలు సతాయించను. అబ్బో సరే చూద్దాంలే. అమ్మా నిజంగా, సరే సరే తిను. డియర్ లిసనర్స్, మనం టైంకి బయలుదేరాలని మనకంటే ముందే లేచి మన వెనకాల పరిగెడుతూ మనతో పాటు టెన్షన్ పడే వాళ్ళు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరుంటారు. అది మీ వైఫ్ కావచ్చు, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, లేదా నాన్న కూడా అవ్వచ్చు. మనకి టిఫిన్ లేట్ అయితే చిరాకు వస్తుంది, కానీ టిఫిన్ చేసి బాక్స్ ప్యాక్ చేసి మనం తినకుండా వెళ్ళిపోతే వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఎప్పుడైనా ఆలోచించామా? మేబీ టైం మేనేజ్మెంట్ అంటే మన కోసం ఒక 15 మినిట్స్ ముందు లేవడం మాత్రమే కాదు, మన కోసం రోజు పరిగెడుతున్న వాళ్ళకి ఒక 15 మినిట్స్ తక్కువ పరిగెత్తే ఛాన్స్ ఇవ్వడం కూడా. మరి రేప్ మార్నింగ్ అలారం మోగినప్పుడు స్నూస్ కొట్టే ముందు ఒక్కసారి వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్ అండ్ కీప్ లిస్నింగ్ అనువంతా.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello, Rainbow with me, Arjun Chandra. Rainbow తో మీ జీవితం రంగులమయం. వచ్చేసామండి మనందరికీ ఎంతో ఇష్టమైన సెగ్మెంట్ హలో రెయిన్బో. మీరు నాతో, నేను మీతో మనసు విప్పి హ్యాపీ హ్యాపీగా మన ముచ్చట్లు మాట్లాడుకునేటువంటి టైం వచ్చేసింది మనకి. సో ఈరోజు ఇప్పటివరకు టైం గురించి, దాని గురించి ఎంతో మాట్లాడేసుకున్నాం కదా, అప్పుడు నాకు ఒకటి అనిపించింది అనమాట. మీకే గనక మీ ఫేమస్, ఒక ఫేమస్ పర్సన్, మీకు ఇష్టమైన పర్సన్, చాలా ఫేమస్ పర్సన్, ఆయనతో ఆమెతో మాట్లాడే ఛాన్స్ వస్తే ఎవరికి కాల్ చేస్తారు, ఏమడుగుతారు? ఎస్, మనతో మాటు మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. దానికన్నా ముందు మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003 0402323482104 0402970 కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ మేడం, కర్నూలు జిల్లా కోడూరు నుంచి నాగిళ్ళ విశిష్టం మేడం. బాగున్నారా మేడం?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా? చెప్పండి, ఇప్పుడు మీకే గనక ఒక ఫేమస్ పర్సన్ తో మాట్లాడే ఛాన్స్ వస్తే, కాల్ చేసే ఛాన్స్ వస్తే ఎవరికి కాల్ చేస్తారు, ఏం చెప్తారు?
2: నా ఇష్టమైన హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ అనుకుంటా.
1: ఓ గుడ్ గుడ్, చెప్పండి.
2: ఆమెతో కలిసి పూట దిగల నా జీవిత కాలం ఆశ మేడం.
1: ఓ గుడ్,
2: అంతకన్నా ఆశయం లేదు మేడం.
1: కాదండి, అది ఊహ మాత్రమే. ఓకే అండి, థ్యాంక్ యూ విశ్వేశ్వరయ్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: మీ వాయిస్ సూపర్ మేడం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: గుడ్ నైట్ మేడం.
1: ఎస్, అదన్నమాట ముచ్చట. మనకి అంటే ఒక ఫేమస్ పర్సన్ కి కాల్ చేయాల్సి వస్తే, ఇంకో కాల్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకో కాల్ తీసుకుందాం. సో ఎవరికి కాల్ చేస్తారు, ఏం అడుగుతారు? ఎస్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: ఎవరు మాట్లాడతారు? మా మనవరాలతో.
1: రమణయ్య గారు, గుడ్ ఈవినింగ్.
3: గుడ్ ఈవినింగ్ అమ్మా.
1: ఎంత బాగా ఓన్ చేసుకుంటారో ప్రతి ఒక్కరిని, మీ ఇంట్లో వాళ్ళలాగా చాలా మంచిగా అనిపిస్తుంది. యస్, చెప్పండి. మీకే గనుక ఒక మంచి ఫేమస్ పర్సనాలిటీకి కాల్ చేయాల్సిన ఛాన్స్ వస్తే ఎవరికి కాల్ చేస్తారు, ఏమని అడుగుతారు? ఎవరైనా ఓకే, పర్వాలేదు. చెప్పండి.
3: పాట వేసినావు కదా, చెప్తాలేమా? కనుక్కో, లైన్ లో చెప్పుకుంటావా? ఇప్పుడు చెప్పండి.
1: చెప్పండి, లైన్ లో ఉన్నారు, ఆన్ ఎయిర్.
3: అవునా? సరే, థ్యాంక్స్ నాన్న. చందన, శుభాకాంక్షలు మీకు, దీర్ఘాయుష్మాన్భవ. నేనైతే అమ్మా, ఫ్రెండ్ మా నా జీవితంలో ఎప్పుడు మొట్టమొదట నాకు గంగిరెడ్డి సార్, ఈసీ గంగిరెడ్డి డాక్టర్ అమ్మా, చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఆయన. నేను నాకు చదువు రాకపోయినా, నాకు ఏదో అంత ఎత్తు చదువు వచ్చినా కూడా ఆయన ఎంబీబీఎస్ బనారస్ విశ్వవిద్యాలయం చదివినటువంటి వ్యక్తి కూడా. ఎప్పుడు చూసారు నాకు ఏదైనా వస్తే అవసరం వస్తే నాన్న చెప్పాను, నేను వస్తాను నాన్న ఇంటికి వచ్చేవాడు. అటువంటి వారిని చూసి అన్న, ఎప్పుడైనా నా హెల్త్ కు నువ్వే కాపాడాలన్నా, ఏదన్నా నా హెల్త్ నువ్వే చూడాలన్నా అనేవని నన్ను అడిగేవాడు. ఒకసారి, రమ్మయ్య నువ్వు ఎవరు ఎవరు కోసమో మాట్లాడతావు కానీ, అంటే జగన్, మన వైఎస్ జగన్ ఉండే వాళ్ళ మామ, ఎవరెవరికో చెప్పేయమని చెప్తావు కానీ నీ కోసం ఎప్పుడు అడగలేదంటే, నా కోసం ఎప్పుడు నా హెల్త్ ఏదైనా ఉంటే బాధ్యాయాలి నన్ను అంటే.

0: అంతకంటే ఇంకేం లేదు, నేను అడిగేది అంతేనో అని
1: ఓ
0: చెప్తాను.
1: సూపర్ సూపర్ సూపర్ యా.
0: సంతోషం
1: థ్యాంక్
0: నాన్న,
1: యూ రమణీయ గారు,
0: థ్యాంక్స్ నాన్న.
1: థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి. సారీ కాల్ కట్ అయిపోయింది. సో మంచి సాంగ్ వినేసేద్దాము. మనకి సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది, పేరు మెన్షన్ చేయలేదు, బట్ ఎల్లు వచ్చి గోదారమ్మ సాంగ్ అడిగారు. సో మీకోసం

0: Rainbow 101.9.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆది చందన. హలో, రెయిన్బోకి స్వాగతం. సో మై అనకు ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక ఫేమస్ పర్సనాలిటీ గనక మీకు తెలిసి ఉంటే, వాళ్ళకి మీకు కాల్ చేసే ఛాన్స్ వస్తే కాల్ చేసి ఏం అడుగుతారు, ఎవరికి కాల్ చేస్తారు? మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003030, 0402323484821,

0: 04027045 కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేడం శుభ సాయంత్రం. మేడం
0: శుభ సాయంత్రం అండి.
1: రామాచారి జనరల్ కాల్స్ మాట్లాడుతున్నాం.
0: రామాచారి గారు చెప్పండి, ఎవరికి కాల్ చేస్తారు, ఏమని అడుగుతారు?
1: మా గురువు, మా గురువు నడిపి లేదనుకోండి, ఒక సంవత్సరం వెళ్ళిపోయి అయితే ఆయన ఏమన్నా మనకి ఏమన్నా మంచి సలహాలు, బెస్ట్ సలహా అన్నీ ఆయన మంచి గవర్నమెంట్ ఎంత సూపరింటెండెంట్ గా ఉండే
0: గవర్నమెంట్
1: ఆ ఇద్దరు భార్య ఇక్కడనే ఉంటారు, ఇద్దరు బిడ్డలు బయట ఉంటారు బయట పక్క కూడా, కాబట్టి ఆయన ఏమన్నా సలహా గాని మంచి గాని ఏ గురించి గాని అంటే ఒక్కొక్కసారి ఫోన్ చేస్తా, ఫోన్ కలకపోతే ఇంటికి పోయి కొన్ని మాకు సలహాలు ఇస్తారమ్మా. అంటే ఆరోగ్యం గురించే గాని, ఫైనాన్స్ గురించి గాని, పేరెంట్స్ గురించి గాని గురించి మాకు చెప్తారమ్మా. ఇంకో రోజు ఒక రోజు రాకపోతే ఫోన్ చేయమంట, ఫోన్ చేయకపోతే ఎందుకు రాలేదని కొంత కోపోతాడమ్మా. మంచి ఇద్దరే ఉంటారు భార్య భర్తలు, అది మంచి అంటే ఇక్కడ వాళ్ళు కేరళ వాళ్ళు మలయాళం కాబట్టి ఇక్కడ ఇప్పుడు సెట్ అయిపోయారు కాబట్టి అది ఒక్కరే ఉండి కాబట్టి ఇక్కడ రాచారి గారు ఎప్పుడైనా వచ్చిపోండి, భారం అన్నం వచ్చిపోరంటే పోతే మంచి కొన్నిసార్లు ఆయన పేపర్ చదువుతాడు మా దక్కన క్రానిక టైం సబ్మిండా, కొన్ని మనకు రాజకీయం ఏవే విషయాలు పేపర్ కదా మనకు చెప్పడమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి. సారీ లైన్ కట్ అయిపోయింది, సో మంచి సాంగ్ వినేసిద్దాం, దాని తర్వాత మళ్ళీ కాలర్ తీసుకుందాం. ఇంటనే ఉండండి, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బో తో మీ జీవితం రంగుల వయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: Bilingual 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం, మీకు ఒకరోజు ఛాన్స్ వస్తే గనక ఫేమస్ పర్సనాలిటీస్ అంటే సెలబ్రిటీస్ కి కాల్ చేసే ఛాన్స్ వస్తే ఎవరికి కాల్ చేస్తారు, ఏం మాట్లాడతారు అని నేను అడిగాను. సో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హలో, ఈ చందన గారు బాగున్నారా?
1: బాగున్నామండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? చెప్పండి, ఎవరు?
2: నేను ఉమా, కూకట్పల్లి నుంచి మాట్లాడుతున్నా.
1: చెప్పండి ఉమా గారు.
2: నాకు ఫేమస్ ఎక్కువ కాల్స్ మాట్లాడాలంటే నేను ఎక్కువ రేడే వింటాను.
1: ఓకే.
2: ఏది సినిమాలు ఎక్కువ చూడను అనమాట. అయితే నాకు ఆర్జే వేణు గారు, ఆర్జే వెంకీ గారు, మీరు చాలా మాట్లాడాలనిపిస్తుంది. పెద్ద డైరెక్ట్ మీతో మాట్లాడుతున్నా కాబట్టి ఆర్జే వేణు గారు, ఆర్జే వెంకీ గారితో. వేణు గారేమో మనసులో ఎట్లా జరగాలి, ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా లోపల మన లోపల బాధపడుతుంటే ఆ బాధకి దాని పరిష్కారం ఏంటి, అన్ని విషయాలు చెప్తారండి విడమర్చి. వెంకీ గారేమో ఆయన ఉన్నట్టున్నట్టు డైరెక్ట్ మాట్లాడతాడు, ఆన్సర్ ఏ విషయం ఆన్సర్ ఎమ్మని డైరెక్ట్ మాట్లాడతాడు.
1: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి.
2: మంచిగా చందన గారే స్వీట్ గా అందరితో స్వీట్ గా మాట్లాడతాడు. నీ వాయిస్ అందరు చాలా ఇష్టం తెలుసా, ఇంట్లోనే ఉన్నా నేను.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్
2: చందన గారు.
1: థ్యాంక్ యూ అండి.

0: నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: శ్రీనివాసరావు మలక్పేటమ్మ, చందన గారు. శ్రీనివాసరావు మలక్పేటమ్మ.
0: శ్రీనివాసరావు గారు చెప్పండి.
1: అయితే మా ఫ్రెండ్ నా క్లాస్మేట్ అనమాట, చిన్నప్పటి నుంచి 1962 to 65 వి ఆర్ ది క్లాస్మేట్స్ ఇన్ ది మలక్పేట ఉంది స్కూల్లో. సో అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే అతనికి ఈ మధ్యలో ఏమైందంటే కళ్ళు కనిపించడం లేదని నాకు ఎప్పుడో ఒకసారి చెప్తే అతనికి చెప్పాను, నాకు తెలిసిన డాక్టర్ మంచి డాక్టర్ ఉన్నాడు, సో మెనీ ఇయర్స్ అంటే డాక్టర్ గారు ఆప్తమాలజిస్ట్, ఆయన మా లొకాలిటీలోనే ఉండేవాళ్ళు, మా దిశనోరికి వెళ్ళారు కాబట్టి ఆయన మంచి డాక్టర్ కాబట్టి చెప్పాను, నేను ఆయన దగ్గర తీసుకెళ్తానరా, తీసుకెళ్లి నీకు ఆపరేషన్ చేపిస్తాను, చూస్తాను. అతనికి అస్సలు కళ్ళు కనిపించడం లేదనమాట. అయితే కంపల్సరీ చెప్పాను, నువ్వు ఏం వరి కావద్దు అట్లా ఇట్లా, నేను ఇన్నిసార్లు చెప్పిన ఆయన ఇప్పుడు నాకు ఇప్పుడు ఆ టైం ఉంది, ఇప్పుడు ఈ టైం ఉంది అది ఇది అని చెప్పి ఎంత పొడిగిస్తూ వస్తున్నాడు అనమాట. కంపల్సరీ నేను ఎలాగైనా తీసుకెళ్తానని పట్టి పట్టి కూర్చున్నాను. 1 week 10 days తో పాటు కంపల్సరీ దట్ ఈస్ గోయింగ్ టు బి సాల్వ్డ్ అనమాట. కాబట్టి అది అతన్ని ఎందుకంటే నా క్లాస్మేట్ కాబట్టి చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్, మేము 5 ఫ్రెండ్స్ లో పాటు ఇద్దరు వెళ్ళిపోయారు, ముగ్గురం ఉన్నాము. ఒక అతను విజయవాడ ఉంటాడు, ఇప్పుడు మా ఫ్రెండ్ అనేటాడు, ఇప్పుడు రవీందర్ అనేటాడు, ఆడు ఏదండి సాకేత్ లో ఉంటాడు అనమాట. వాళ్ళు వాడికి కూడా ఇద్దరు కొడుకులే, వాళ్ళిద్దరు దారింది అమెరికా. సో కాబట్టి నేను వాళ్ళకి అన్నాను, అదే నువ్వేం వరి కావద్దు, కంపల్సరీగా నేను నిన్ను తీసుకెళ్తాను, తీసుకెళ్లి డాక్టర్ పెట్టి పరిచయం చేపించి నీకు ఆపరేషన్ కూడా చేపిస్తాను బాబు అది ఇది అని చెప్పి చెప్పాను. సో అది ఇట్ వాట్ విచ్ డే ఇట్ ఈస్ గోయింగ్ టు వెయిట్ అనేది
0: సెలబ్రిటీస్ కి కాల్ చేసే ఛాన్స్ వచ్చినా కూడా మన కాలర్స్ అందరూ మన దగ్గర వాళ్ళని సెలబ్రిటీస్ గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు అంటే అది చాలా గొప్పగా అనిపించింది నాకు. అంటే చాలా మంది సెలబ్రిటీస్ అనగానే ఏ ఫేమస్ పర్సనాలిటీకి చేద్దాము అని అనుకున్నారు, కానీ మళ్ళీ చాలా మంది మన చుట్టుపక్కల ఉన్న కష్టంలో ఎవరున్నారు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని మనవంతు సహాయం చేద్దాము అని అనుకుంటున్నారు. నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. అసలు ఈ టాపికే చాలా డిఫరెంట్గా అయిపోయింది. సో ఇంకో ఇంట్రెస్టింగ్ మెసేజ్ వచ్చింది, చదివేద్దాం. గుడ్ ఈవినింగ్ చందన మేడం గారు, నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా. నాకు అవసరమైనప్పుడు మాట్లాడాలి అనిపించినప్పుడల్లా మా చిన్ననాటి స్నేహితుడు రమణి అన్నయ్య గారు ఫోన్ చేస్తూ ఉంటాడు. రమణి అన్నయ్య గారికి ఫోన్ చేస్తూ ఉంటాను, క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటాను. స్నేహానికి వయసుకి సంబంధం ఉండదు. ఆయనకి 80 సంవత్సరాలుంటాయి. రక్త సంబంధంలోనైనా ద్రోహాలు ఉంటాయేమో కానీ స్నేహంలో అలాంటివి ఏమీ ఉండవు. నేను గట్టిగా నమ్ముతాను స్నేహంలో అలాంటివి ఏమీ ఉండవని. అయితే నిప్పు లాంటి మనిషి మూవీ నుంచి స్నేహమేరా జీవితం సాంగ్ వేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పొలిశెట్టి మెహర్ బాబా గారు. మరి మీరు ఎలా మెసేజ్ చేశారో నాకు తెలియదు, తను కొంచెం బ్లైండ్ అని నాకు తెలుసు. సో కానీ మెసేజ్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్ అండి మెహర్ బాబా గారు. మీకోసం మంచి సాంగ్, మీరు కోరిన సాంగ్ వేసేస్తున్నాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9, musically yours.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం. హలో, రెయిన్బోలో మనం ఉన్నాము. సో ఈరోజు నేను ఇచ్చిన టాపిక్ ఏంటంటే, మీ కనుక ఒకరోజు ఒక ఫేమస్ పర్సనాలిటీ లేదా సెలబ్రిటీకి కాల్ చేసే ఛాన్స్ వస్తే ఎవరికి కాల్ చేస్తారు, కాల్ చేసి ఏం అడుగుతారు? సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దా. దానికన్నా ముందు మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003 0402323482 0402970471 5. కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, నేను ఓలేటి ప్రభాకర్ రావు అండి, బెంగళూరు నుంచి అండి మాట్లాడుతున్నానండి. సభకు నమస్కారం అండి.
1: ఓకే అండి, చెప్పండి.
2: అయితే నేను మాట్లాడదు ఎవరు అంటే, చందన గారు ఓకే, జ్యోతిర్మయి సత్య గారితో వీళ్ళతో మాట్లాడి ఎక్కడ మన స్టూడియోలో మాట్లాడుతూ ఈ లిజనర్స్ తోనే అక్కడి నుంచి స్టూడియో నుంచి మాట్లాడాలి.
1: ఓకే,
2: మీ పక్కనే కూర్చొని, ఆర్జల్ పక్కనే కూర్చొని లిజనర్స్ తో నేను, రమణయ్య గారు, మెహర్ బాబా గారు, నరసింహారెడ్డి వగైరా వగైరా అందరూ ఉన్నారు కదమ్మా, వాళ్ళందరితో మీ దగ్గర నుంచి మాట్లాడితే దాన్ని మించిన తృప్తి లేదు, సంతోషం లేదు.
1: ఓకే ఓకే ఓకే అండి.
2: కోరేటి ప్రభాకర్ రావు నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు శిరీష, పటాన్చెరు నుంచి.
1: శిరీష గారు చెప్పండి. హాయ్ అండి,
3: ఎలా ఉన్నారండి?
1: ఫైన్, మీరు ఎలా ఉన్నారు? సూపర్,
3: బాగున్నామండి.
1: చెప్పండి, కాల్ ఫేమస్ పర్సనాలిటీకి కాల్ చేస్తే చెప్పండి చెప్పండి.
3: ఆపర్చునిటీ వస్తే మోడీ గారితో మాట్లాడాలని.
1: వా గుడ్, ఏం మాట్లాడతారు?
3: చాలా బిగ్ థ్యాంక్ యూ చెప్పాలని ఉంది.
1: ఓకే,
3: సో బయట సిచ్యువేషన్ ఏం మంచిది లేదు కదండి, వార్ అది ఇది, కానీ మనకి ఏం తెలియకుండా సేఫ్ అండ్ సెక్యూర్ లో ఉన్నామంటే అంతా తన వల్లే.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
3: థ్యాంక్ యూ అండి.
1: నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
4: గుడ్ ఈవినింగ్ మేడం,
1: నరసింహారావు గారు, ప్రేమవతి పేట.
4: కరెక్ట్, కానీ కొద్దిగా మీరు తప్పు, నరసింహారెడ్డి. ప్రేమవతి పేట అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోరు. థ్యాంక్ యూ.
1: ఓకే చెప్పండి.
4: నాకు ఎందుకంటే మేడం, సెలబ్రిటీ అంటే మన ఇంట్లో ఎక్కువ ఉంటారు, కానీ నేను ప్రజల సమస్యల కొరకు మా ఏరియా ఎమ్మెల్యే ఉండు మేడం.
1: ఓకే,
4: ఆ ఎమ్మెల్యేతో మా సమస్యల గురించి మాట్లాడుతున్నాం మేడం. ముఖ్యంగా ఏంటంటే, చెత్తా చెదారం బాగా అయిపోయింది. కనీసం నేను మాట్లాడుతున్నా, నాకు అతను ఇంటే ఒకవేళ ప్రేమాపేట ఆయన కాన్స్టెన్సీ కాబట్టి ఒకవేళ వింటే, నా సమస్య ఏంటంటే ఈ చెత్త చెదం బాగా వేస్తూ చెత్త ఏదో అయిపోతున్నది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పండుగ వస్తుంది కాబట్టి ఈ డీజేలు బీజేలు బాగా పెడతారు కదా మేడం, వాటి కూడా కొద్దిగా ఏమన్నా యాక్షన్ తీసుకోమని మాట్లాడతాం మేడం. ఒకవేళ విని ఉంటే యాక్షన్ తీసుకోమని చెప్తాను.
1: సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
4: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే, సో మంచి సాంగ్ వినేసేద్దాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello, Rainbow with me, Aditya. Rainbow తో మీ జీవితం రంగులమయం. Yes. నమస్కారం చందన మేడం గారు, నాకు

0: ఫోన్ కాల్ చేసే అవకాశం వస్తే రవితేజ గారితో మాట్లాడాలని అనుకుంటున్నాను. హీరో రవితేజ గారు, మరి మీకు మేడం తప్పకుండా సమాధానం ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం అంటూ మోహన్ గారు మెసేజ్ చేశారు భాగ్లింగంపల్లి నుంచి. సో నేను ఎవరికి కాల్ చేయాలి అనుకుంటానంటే, ఎవరైనా ఒక స్థాయిలో ఉండి కళాకారులందరినీ పైకి వాళ్ళకి కూడా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఇవ్వగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే, నిజంగా వాళ్ళకి కాల్ చేయాల్సినటువంటి అవకాశం వస్తే వాళ్ళకి కాల్ చేసి మా కళాకారులందరి తరపు నుంచి ఒక మంచి వినతిపత్రం అందించి కళాకారులకి ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి అని కోరుకుంటాను. అంటే కళాకారులు అన్నాక కొంచెం స్వార్థం ఉంటుంది కదా, సో అందుకని అన్నమాట. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: రేణుకా అండి, అత్తపూర్.
0: రేణుకా అండి, ఎస్ రేణుకా గారు, బాగున్నాను, మీరు బాగున్నారా? చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్ గా, మన టైం అయిపోతుంది.
1: అంటే మెగాస్టార్ చిరంజీవి గారితోనండి.
0: సూపర్ సూపర్
1: సూపర్, మంచిగా డాన్స్ చేస్తారు, ఎంత ఎనర్జెటిక్ గా ఎట్లా చేస్తారు అని అడుగుదాం.
0: సూపర్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్ నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, సారీ కట్ అయిపోయింది. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: సుగంధ పరిమళాలను అందించే ఓ చందన, నీకు సంధ్య వందనం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు, ఏం పేరు?
2: మురళి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి మురళి గారు.
2: చెప్తానండి చందన గారు, చెప్తాను తప్పకుండా చెప్తాను.
0: చెప్పండి మరి,
2: చెప్తాను ఫాస్ట్ గా చెప్తాను. అందుకనే ముందు ఫస్ట్ మీరు చిరునవ్వు నవ్వినందుకు థ్యాంక్స్.
0: ఓకే,
2: అయితే ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రోజు ఫేస్ చేస్తున్న యూనివర్స్ మొత్తం, దానికి ఎవరైతే హెడ్ ఉన్నారో, పేరు తీసుకోవడం ఎందుకు గానీ అందరికి తెలుసు. ఆ హెడ్ ఏంటంటే, కొద్ది కాలం క్రితము ట్రేడ్ వార్ అని చెప్పి అనౌన్స్ చేశాడు, ఇప్పుడు రాబోయే కాలంలో ఎకనామిక్ వార్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నాడు. అయితే ఆయనకు ఒక్కటే ఒక కాల్ చేసి, సార్ ప్లీజ్ సేవ్ హస్ అండ్ సేవ్ ఎర్త్ అండ్ సేవ్ యూనివర్స్. ఇంత మంచి పదవిలో మీరు ఉన్నారు, ఇబ్బంది పెట్టబాకండి, ప్రకృతిని కూడా తప్పు చేయబాకండి అని చెప్పేసి చెప్దామని.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, సారీ కట్ అయిపోయింది. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్ మేడం, చందన మేడం గారు బాగున్నారా?
0: బాగున్నానండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: నేను కీర్తి రాజ్కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి మేడం.
0: ఓకే అండి, చెప్పండి, మీకే గనక ఒకరోజు సెలబ్రిటీకి కాల్ చేయాల్సినటువంటి ఛాన్స్ వస్తే ఎవరికి కాల్ చేస్తారు, ఏమంటారు?
3: అమ్మ, నేను వివిధ భారతి బాంబే వాళ్ళకు ఫోన్ చేస్తానమ్మా లైవ్ లో.
0: ఓకే,
3: యూనిస్కాన్ తోటి వివిధ భారతితో పరిచయం చేసుకొని మన హైదరాబాద్ విశేషాలు, తెలంగాణ విశేషాలు అన్ని చర్చిస్తానమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
3: థ్యాంక్స్ అమ్మా.
0: ఓకే, నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
4: హలో చందన, హిమాయతి కౌసల్య
0: గారు. చెప్పండి ఎవరికి కాల్ చేస్తారు, ఏమడుగుతారు?
4: నరేంద్ర మోడీ గారికి చేస్తా.
0: ఓకే,
4: చేసి మన దేశంలో జరుగుతున్నాలు, మహిళల మీద జరిగే అఘాయిత్యాల గురించి ఆయన తీసుకుంటున్నారు శ్రద్ధ. అయినా నేను నా తరపు నుంచి నేను ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడి దోషుల్ని కఠినంగా శిక్షించమని అవి వేడుకుంటా నేను.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
4: ఓకే ఓకే
0: ఓకే బాయ్. సో ఇదన్నమాట సంగతి, మన వాళ్ళందరూ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి ఏంటి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా కాల్ చేయాలి అనుకున్నారు. ఎవరు కూడా ఏదో సరదాగా చేసేద్దాంలే అని అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. హలో లిసనర్స్,
5: ఆ యూ

0: స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: సమయం 8 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని సేవాతీర్థ్లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సన్నాహకంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్త సంకోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమాపేశం రేపు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. ఈ సమాపేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విధానపరమైన సంస్కరణలపై చర్చిస్తారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. హైదరాబాద్లో గ్రామీణ భారతదేశపు కళలు, చేనేతలు, సంప్రదాయ రుచులతో భారత్ మేళా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఐమాక్స్ థియేటర్ పక్కన ఈ నెల 18వ తేదీ వరకు జరిగే ఈ మేళాను తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సెర్ఫ్ నిర్వహిస్తోంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో అక్రమాలకు గురైన 45 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని అమరవీరుల కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకమని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులన్నారు. హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఇందులో పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల రానున్న యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటల సాగునే ప్రోత్సహించాలని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. రబీ 2026-27 కార్యాచరణ ప్రణాళికపై హైదరాబాద్ నుంచి జిల్లా వ్యవసాయ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా వ్యత్యాసాలు, మ్యాపింగ్ కాని కేసుల్లో జారీ చేయవలసిన 92,88,181 నోటీసుల్లో 92,88,180 నోటీసులను రూపొందించినట్టు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. దసరా పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో రద్దీ ఎక్కువగా

ఉండే అవకాశం ఉంది. తిరుగు ప్రయాణ రద్దీ కోసం 25, 26 తేదీల్లో కూడా ఏర్పాట్లు చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, తెలంగాణ అనగానే ఫస్ట్ మనకి బతుకమ్మ గుర్తొస్తుంది కదా. కానీ మనం మాట్లాడుకోబోతుంది బతుకమ్మ గురించి కాదు. మట్టితో ఒక అమ్మవారిని తయారు చేస్తారు, పువ్వులతో అలంకరిస్తారు, చుట్టూ చేరి పాటలు పాడతారు, 9 రోజుల పాటు పండగలా జరుపుకుంటారు. ఇంతకి ఇదేంటి అనుకుంటున్నారా? మన తెలంగాణలో బతుకమ్మతో పాటు మన సాంప్రదాయాల్లో ప్రత్యేకంగా నిలిచిన అందమైన పండుగ ఏంటి? ఒక నిమిషం గెస్ చేస్తారా? గెస్ చేసి మెసేజ్ చేస్తారా? సో మీరు అలా గెస్ చేస్తూ ఉండండి, పాట తర్వాత చెప్తాను అసలు ఏంటి, దేని గురించి నేను మాట్లాడబోతున్నాను అని చెప్పేసి గెస్ చేసి నాకు మెసేజ్ చేసేయండి. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మట్టితో తయారు చేస్తారు అమ్మవారిని, పూలు అలంకరిస్తారు, అమ్మవారి చుట్టూ చప్పట్లతో ఆడుతారు. మరి బతుకమ్మకు మాత్రం కాదు అంటున్నారు, అందులో 9 రోజులు చేస్తారు అని అంటున్నారు. ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా? మేబీ సిటీల్లో చాలా మందికి తెలియకపోవచ్చు, పల్లెటూళ్ళల్లో మాత్రం ఇప్పటికీ ఈ సాంప్రదాయం అనేది కొనసాగుతుంది. అదే బొడ్డెమ్మ అంటారనమాట. అది అది కూడా 9 రోజుల పాటు చేస్తారు, 9 రోజులు ఆడతారు. అది కూడా 9 రోజుల పండగే, దాన్ని బొడ్డెమ్మ అని పిలుస్తారు. అసలు ఈ బొడ్డెమ్మను ఎలా తయారు చేస్తారు, ఏం ఉపయోగిస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, ఆడపిల్లలు ఎందుకు ఇందులో ప్రత్యేకంగా పాల్గొంటారు, ఒక్కో విషయం తెలుసుకుంటే మన పాత పండుగల వెనుక ఎంత అందమైన అర్థం ఉందో తెలుస్తుంది. మరి బొడ్డెమ్మ గురించి ఇంకొంచెం తెలుసుకునే ముందు ఒక చిన్న సాంగ్ వినేసేద్దాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: Rainbow 101.9.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో మనం మాట్లాడేసుకున్నాం 9 రోజుల పండగ, అది బతుకమ్మకి ముందు వచ్చేది అదే బొడ్డెమ్మ అని అనుకున్నాం కదా. ముందుగా బొడ్డెమ్మను ఎలా తయారు చేస్తారంటే, సాధారణంగా జనరల్గా పుట్టమన్ను అని ఒకటి ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి బొడ్డెమ్మను తయారు చేస్తారనమాట. ఆ మట్టితో ఒక చెక్క పీట లాంటి దాని మీద గోపురం లాగా మెట్ల ఆకారంలో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో 3, 5 లేదా 9 దొంతరలుగా, అంటే 9 స్టెప్స్ లాగా తయారు చేస్తారనమాట. ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టి తంగేడు, బంతి, గన్నేరు, జాజి లాంటి పూలతో అందంగా అలంకరిస్తారు. పైన బియ్యంతో నిండిన కలశం లాంటిది పెట్టి దానిపై పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచే సంప్రదాయం కూడా చాలా మందిలో ఉంటుందన్నమాట. ఇట్ డిఫర్స్ టు ద ఫ్యామిలీ అన్నమాట. అలా ఉంటుంది, చూడ్డానికి చిన్న మట్టి నిర్మాణం లాగా కనిపిస్తుంది, కానీ దాని వెనుక మన సంస్కృతి, ప్రకృతి, అమ్మవారి మీద ఉన్న భక్తి అన్నీ కలిసి ఉంటాయి. అది బొడ్డెమ్మ అనమాట. సో ఇంకా బొడ్డెమ్మ గురించి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు మాట్లాడేసుకుందాం. వింటూనే ఉండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మయా, ఎస్, బొడ్డెమ్మ సంస్కృతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి బొడ్డెమ్మను ఎన్ని రోజులు చేస్తారు? సాధారణంగా కొన్ని తెలంగాణ సాంప్రదాయాలలో 9 రోజుల పాటు జరుపుకుంటారనమాట. భాద్రపద బహుళ పంచమి నుంచి మహాలయ అమావాస్య వరకు చేసే పద్ధతి ఉందన్నమాట. ఈ రోజుల్లో సాయంత్రం ఆడపిల్లలు, మహిళలు బొడ్డెమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, ఆటలు ఆడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ బతుకమ్మ సాంప్రదాయానికంటే ముందు బొడ్డెమ్మ అనేది చేస్తారనమాట. కొన్ని సాంప్రదాయాల్లో ప్రతిరోజు కలశంలో కొద్దిగా బియ్యం వేస్తారు. 9వ రోజు ఆ బియ్యంతో పరమాన్నం చేసి నైవేద్యంగా పెట్టి అందరికీ ప్రసాదంగా పంచుతారు. అయితే మన తెలంగాణలో ప్రాంతాన్ని బట్టి బొడ్డెమ్మను చేసే రోజులు, పద్ధతుల్లో కొంత తేడా కనిపిస్తుందన్నమాట. ఇక బొడ్డెమ్మలో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీనికి కూడా ప్రాంతాన్ని బట్టి రకాలు ఉన్నాయి. పేట బొడ్డెమ్మ, బావి బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ అంటూ 4 రకాలుగా చెప్పుకుంటారు. చివరి రోజు పూజలు చేసి పాటలు పాడి సాంప్రదాయం ప్రకారం బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తారు. మట్టితో తయారైన బొడ్డెమ్మ పూలతో అందంగా మారి చివరికి నీటిలో కలిసిపోతుంది. మన పండుగల్లో ప్రకృతి ఎందుకు ఇంత ముఖ్యమో చెప్పడానికి ఇంతకంటే అందమైన ఉదాహరణ ఇంకేం కావాలి అని అనిపించింది నాకైతే కదా. ఎస్, వింటూనే ఉండండి FM Rainbow 101.9 MHz, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, తెలంగాణ రేట్మోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఓకే. సో మనం బొడ్డెమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో నిజానికి బొడ్డెమ్మను చూస్తే మన పెద్దవాళ్ళు పండుగల్ని ఎంత అందంగా ఆలోచించారో అర్థమవుతుంది. మట్టితో మన మూలాలను గుర్తు చేశారు, పూలతో ప్రకృతికి దగ్గరగా చేశారు, పాటలతో ఒక తరం నుంచి ఇంకో తరానికి సంస్కృతిని అందించారు, అందరూ కలిసి కూర్చునేలా చేశారు. ఈ రోజుల్లో మనం పండుగను ఫోన్లో ఫొటోస్ తీసి పోస్ట్ చేస్తాం, కానీ పాత పండుగలు మాత్రం మనల్ని ఒక్కచోట కూర్చోబెట్టి మాట్లాడించి నవ్వించి మన మూలాలను గుర్తు చేసేవి. అందుకే బొడ్డెమ్మ అంటే కేవలం మట్టితో చేసిన ఒక రూపం మాత్రమే కాదు, మన తెలంగాణ ఆడబిడ్డల పాటల్లో వినిపించే సంస్కృతి, పూలల్లో కనిపించే ప్రకృతి, మనసుల్లో నిలిచిపోయే ఒక అందమైన జ్ఞాపకం. అది మన బొడ్డెమ్మ, మన తెలంగాణ బొడ్డెమ్మ. ఏమంటారు, నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను నా చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళి నిజంగానే అంటే మాకు ఆ సాంప్రదాయం లేకపోయినా కూడా మా స్ట్రీట్లో వాళ్ళు చేస్తుంటే చూసేదాన్ని, చాలా బాగుండేది. అసలు ఈ 9 రోజులు, ఆ 9 రోజులు మొత్తం, దాని తర్వాత దీపావళి మొత్తము అసలు పండగ వాతావరణమే ఉండేది లైఫ్లో. ఇంతకన్నా ఇంకేం కావాలి అనిపించేది. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో మాట్లాడుతూ మాట్లాడుతూ మనం వచ్చేసాం మైండ్ఫుల్నెస్ అని షోకి. సో దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం మంచి సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మనమున్నాము మైండ్ఫుల్నెస్. సో ఇదంటే నాకు ఫస్ట్ ఒకటి గుర్తొచ్చింది,

మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పని గురించి ఆలోచిస్తాం. ఎంతమంది దీన్ని అగ్రీ చేస్తారు? ఇప్పుడు నేను చెప్పాక ఇంకా బాగా కనెక్ట్ అవుతారు చూడండి. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఏం ఆలోచిస్తాం? ఆఫీస్లో ఏం జరుగుతోంది, ఏంటి అని దాని గురించి ఆలోచిస్తాం. ఆఫీస్లో ఉంటూ ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి, ఈవినింగ్ ఏ గ్రాసరీస్కి వెళ్ళాలా, షాపింగ్కి వెళ్ళాలా, ఏంటి అని ఆఫీస్లో ఆలోచిస్తాం. ఈవినింగ్లో ఏం చేస్తాం? ఈవినింగ్ ఇంటికి వచ్చాక అమ్మో ఇంటికి వెళ్తూనే రేపేం చేయాలి, ఏంటి అన్న దాని గురించి ఆలోచిస్తాం. అంటే మనం ఫిజికల్గా ఒక చోటు ఉన్న మైండ్ మాత్రం ఎప్పుడూ ఇంకో చోటే ఉంటుంది. అందుకే ఇప్పుడు స్లో మార్నింగ్స్, మైండ్ఫుల్ వాక్స్, జర్నలింగ్, డిజిటల్ డీటాక్స్ లాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. పెద్ద చేంజ్ ఏమీ కాదు, కానీ రోజులో కొంచెం టైం మన కోసం మనం కేటాయించుకోవడం. ఉదాహరణకి మార్నింగ్లో ఫోన్ చూడకముందు ఒక కప్ టీ ప్రశాంతంగా తాగడం, లేదా ఈవినింగ్స్లో హెడ్ ఫోన్స్ లేకుండా చిన్న వాక్కి వెళ్ళడం. మీకు ఇలాంటి జస్ట్ మీ టైం అనేది ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడు దాన్ని హ్యాపీగా మీరు చూస్తుంటారు? ఎస్, అది మైండ్ఫుల్నెస్ అన్నమాట. అది సంగతి, అది మన మైండ్ఫుల్నెస్ గురించి మనం ఇంకా మాట్లాడేసుకుందాం. సో ఇది ఇవాళ మన జెన్జీ హలో రెయిన్బో తెలంగాణ అండ్ మైండ్ఫుల్నెస్. సో 9:30కి మనకి నయరంగ్ వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వరకు స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో మీ జీవిత రంగులమయ. మీ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. మీరందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలని, హ్యాపీగా అన్ని ఫెస్టివల్స్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవ్రీడే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలి అని కూడా కోరుకుంటున్నాను. వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

सजना सजना।